ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 2వ తారీఖు, ఆదివారం, శుభోదయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఉషోదేపు వేళ వివిధ దేవతామూర్తులు వెలసిన దివ్యక్షేత్రాల స్థల పురాణాల విశేషాలు తెలుసుకునే వందనం కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటున్నారు.

క్షేత్రదర్శనం వింటున్నారు. సూర్యదేవాలయం పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది కోణార్క్, అరసవెల్లి. ఈ రెండు ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇవే కాకుండా గుజరాత్లోని మహాసేన జిల్లా మోధేరా సూర్యదేవాలయానికి కూడా ఘనమైన చరిత్ర కలిగిన దీని గురించి ప్రస్తావన స్కంద బ్రహ్మపురాణంలోనూ ఉంది. మరి దాని గురించి తెలుసుకుందాం.

0: ಇತಿ ಸೂರ್ಯಾಷ್ಟಕಂ.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.
2: సిక్స్ 6:25 అవుతుంది సమయం. స్టూడే క్లాక్లో క్షేత్రదర్శిని వింటున్నారు. మరి గుజరాత్లోని మహాసేన జిల్లా మోధేరా సూర్యదేవాలయ గురించి తెలుసుకుంటున్నాం. అహ్మదాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని చాళుక్య రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు క్రీస్తు శకం 1026-27లో నిర్మించారు. సోలంకి రాజులు తమను తాము సూర్యవంశీయులుగా భావించేవారు. అందుకే తమ ఆరాధ్య దైవమైన సూర్యుడికి ఈ అద్భుతమైన ఆలయాన్ని అంకితం చేశారు. పుష్పవతి నది ఒడ్డున మోధేరా దేవాలయం ఉంది. మరి ఆ దేవాలయం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

మొధేరా సూర్య దేవాలయం గురించి ప్రత్యేకమైన విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆ నిర్మాణ శైలి ఎలా ఉంటుందంటే, ఈ ఆలయం మారు గుర్జరా చాళుక్య శైలిలో నిర్మించబడింది.

ఆలయ నిర్మాణంలో ఎక్కడా సున్నం వాడకపోవడం ఒక విశేషం. ఇంకా సూర్యకుండ్, ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న ఒక పెద్ద కోనేరు, దీన్ని రామకుండ అని కూడా అంటుంటారు. దీని మెట్ల మీద 108 చిన్న దేవాలయాలు చెక్కబడి ఉన్నాయి. ఇంకా మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

ಮನೋಜನರಂಜನೆ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. క్షేత్రదర్శనంలో మోధేరా సూర్య దేవాలయం గుజరాత్లో ఉంది. ఆ దేవాలయం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే అక్కడి సభ

మండపం ఎలా ఉంటుందంటే 52 స్తంభాలు ఉంటాయి. అవి సంవత్సరంలోని 52 వారాలను సూచిస్తాయంట. ఈ స్తంభాలపై రామాయణ మహాభారత ఘట్టాలు మరియు పురాణ గాథలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇంకొక ఖగోళ అద్భుతం గురించి మాట్లాడుకోవాల్సిందే మనం. ఈక్వినాక్స్ విషువత్తు అంటారు కదా, ఆ రోజుల్లో అంటే మార్చ్ 21 సెప్టెంబర్ 23 తేదీలలో సూర్యుడి తొలికిరణాలు నేరుగా గర్భాలయంలోని సూర్యవిగ్రహంపై పడేలా ఈ ఆలయాన్ని నిర్మించారు.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani. It's a feast for your ears.
3: Jashne Hyderabad. Savor the city's soul.
4: క్షేత్ర దర్శనిలో మోధేరా సూర్య దేవాలయం గురించి మాట్లాడుతున్నాం కదా. స్కంద బ్రహ్మ పురాణాల ప్రకారం ప్రాచీన కాలంలో మోధేరా చుట్టుపక్కల ప్రాంతాలను ధర్మరణ్య అని పిలిచేవారంట. రావణ సంహారం తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నుండి బయటపడేందుకు పవిత్రమైన స్థలాన్ని చూపమని తన గురువైన వశిష్ఠుణ్ణి అడిగితే ధర్మరణ్య వెళ్లమని సలహా ఇస్తాడు. ఆ క్షేత్రమే ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఆ మోధేరా అని పిలువబడుతోంది.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి వాళ్ళ వందనం కార్యక్రమంలో క్షేత్రదర్శినిలో గుజరాత్లో ఉన్న మొధేరా సూర్యదేవాలయం గురించి తెలుసుకున్నాం కదా. మరి మీరు కూడా గుజరాత్ రాష్ట్ర పర్యటనకి ఈసారి వెళ్ళినప్పుడు, అంటే జనరల్గా ట్రిప్ ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, మరి ఈ మొధేరా సూర్యదేవాలయం కూడా వీలైతే చూసి రండి, తరించండి. ఇది ఇవాళ క్షేత్రదర్శిని.

0: FM Rainbow 101.9, musically yours.
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. 7 దాటుతోంది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఏంటి అంటారా? అయ్యో, సండే మార్నింగ్ అండి, తెలుసు కదా మనకి. ఎంత లేజీ మార్నింగో. లేజీ అంటే లేజీ అని కాదు, కానీ ఇంకా కొంచెం రిలాక్స్డ్గా. అరే, ఇవాళ సండే, సండేని సండేలాగా చూడాలి. అంతా ఎలాగూ మండే నుంచి మళ్ళీ ఆగమాగం అవుతూనే ఉంటాం కదా, అందుకే సండే జర నిమ్మలంగా ఉండాలని చెప్పేసి కూడా అనుకుంటుంటారనమాట. అందుకే కదా రైట్. మరి హెల్తీ మార్నింగ్స్లో ఇవాళ ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే తెలుసుకుందాం తప్పకుండా ఈ పాట తర్వాత. మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, మరి కొబ్బరి బొండం సినిమా నుండి ఆ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత మనందరికీ తెలుసు బ్రేక్ఫాస్ట్ని మిస్ చేయొద్దని కదా. బట్ స్టిల్ అప్పుడప్పుడు మిస్ చేసిన బ్రంచ్ తినేస్తుంటారు. ఇంకో కేటగిరీ కూడా ఉంది ఇక్కడ, మార్నింగ్ కడుపు నిండా టిఫిన్ చేసి కాలేజ్కో ఆఫీస్కో స్కూల్కో వెళ్ళిపోతారు, కానీ గంట కూడా కాదు తిని అప్పటికే కడుపు ఖాళీ అయిపోయినట్టు అనిపిస్తుంటుంది. దానివల్ల కొందరికి లైట్గా తల తిరగడం కానీ అర్జెంటుగా ఇంకేదైనా తినాలనిపించడం కానీ అనిపిస్తూ ఉంటుంది. మరి దీనికి ఇంకేదైనా కారణం ఉండుంటుందా? ఉండదా మరి? అదేంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

టుడే క్లాక్లో 7-9 సూపర్ హిట్ నెంబర్ విన్నాం రాజా సినిమా నుండి. మరి లాంటి బ్యూటిఫుల్ నెంబర్స్ వినే ముందు మనం ఈరోజు ఒక టాపిక్ కూడా మాట్లాడుతున్నాం హెల్తీ మార్నింగ్స్లో. సో కొద్దిసేపటికే తిన్న కొద్దిసేపటికే మళ్ళీ ఆకలి అయినట్టు అనిపిస్తుంటుందంట. మరి అది ఎంతవరకు నిజం, దానికి ఏమైనా కారణం ఉండుంటుందా అనుకున్నాం కదా. కారణం అందరూ అనుకున్నట్టే తక్కువ తినడం కాదు, తిన్న ఫుడ్ అనేది సరైంది కాదని ఎక్స్పర్ట్స్ అంటూ ఉంటారు. మరి మన బాడీలో షుగర్ లెవెల్స్ కానీ, హార్మోన్స్, మెంటల్ ప్రెషర్, వాటర్ కంటెంట్ ఇలాంటివన్నీ మనం తినే తిండిని బట్టే మారుతుంటాయని మనకు తెలియదా? తెలుసు. కానీ టైం ఉండి లేక లేదా తెలుసో తెలియక కొన్నిసార్లు కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఇదంతా జరుగుతుందంట. మరి వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉందా తెలుసుకుందాం. మరి లేట్ చేయకుండా ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మార్నింగ్స్ విత్ మీ ఆర్ చిరంజీత్. మరి హెల్తీ మార్నింగ్స్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ కొందరికంట, కొందరేమో బ్రేక్ఫాస్ట్ తినాలి తినాలి అని అందరూ ఏమంటారంటే, కొందరేమో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరేమో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళకి మళ్ళీ ఆకలి అవుతుంటుందంట. మరి దానికి కారణం ఏమై ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే మన కడుపులో మన కడుపు లోపల ఆహారం ఉందో లేదో మెదడుకి సిగ్నలింగ్ ఇవ్వడానికి ఒక రెండు ముఖ్యమైన హార్మోన్స్ పనిచేస్తాయంట. మరి ఆ హార్మోన్స్ ఒక మెసేజింగ్ లాగా, సో మనకి ఆకలి అవుతుందనా లేకపోతే ఆకలి ఆల్రెడీ అయిపోయింది కడుపు నిండిపోయిందనా, మరి దేని గురించో తెలుసుకుందాం ఆ హార్మోన్స్ గురించి ఈ పాట తర్వాత.

7:24 అవుతుంది స్టూడియో క్లాక్ లో. మనం ఆ హార్మోన్స్ ఏంటి దాని గురించి మాట్లాడుతున్నాం. సో మన కడుపులో ఆహారం ఉందో లేదో మెదడుకి సిగ్నల్ ఇవ్వడానికి రెండు ఇంపార్టెంట్ హార్మోన్స్ పనిచేస్తాయంట. అందులో ఒకటి గ్రెలిన్, అంటే దీన్ని ఆకలి హార్మోన్ కూడా అంటారు. సో కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుందంట. ఇది మెదడుకి చేరి మనకు ఆకలిగా ఉందని, ఫుడ్ కావాలనే మెసేజ్ కన్వే చేస్తుంది. బాగుంది కదా. ఇంకొకటి లెప్టిన్, అంటే ఇది సరిపోయింది అని చెప్పడానికి ఒక హార్మోన్. మనం తిన్న తర్వాత బాడీకి సఫిషియంట్ ఎనర్జీ అందినప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అయ్యి ఇక చాలు కడుపు నిండింది అనే మెసేజ్ పంపించి మనల్ని ఇంకా ఎక్కువ తినకుండా కంట్రోల్ చేస్తుందంట. సూపర్ ఉంది కదా. ఇంకా తెలుసుకుందాం, స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: స్టడీ క్లాక్ లో 7:46 అవుతుంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జ్ రంజిత్, ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి ఇంతకీ జల్దీ ఆకలి వేయడానికి కారణం ఏంటో తెలుసుకుందామా? మనం తినే ఫుడ్లో ప్రోటీన్, ఫైబర్ తక్కువగా ఉంటే ఆ ఫుడ్ చాలా తక్కువగా, త్వరగా అరిగిపోతుందంట. అందుకే తిన్న కొద్దిసేపటికే కడుపు ఖాళీగా అయినట్టు అనిపిస్తుంటుంది. మరి బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే డైజెషన్ ప్రాసెస్ని స్లోగా అయ్యేలా చేసి ఆకలిని కలిగించే హార్మోన్స్ని కంట్రోల్ చేస్తుందంట. మరి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయో కూడా తెలుసుకుందామా? ఇప్పుడైతే సఖీ సినిమా నుండి హరిహరన్ అండ్ క్లింటన్ పాడిన బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ సాంగ్ మనందరికీ తెలుసు. సఖీ అనగానే ఏ పాట వస్తుందో? స్టేడియం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి మనం తినే ఫుడ్లో అంటే బ్రేక్ఫాస్ట్ ఎందుకు అలా త్వరగా అరుగుతుంది అనే దాని గురించి మాట్లాడుతున్నాం కదా. అయితే మనం తినే ఫుడ్లో ఫైబర్ కనుక లేకపోతే తిన్నది వెంటనే అరగడం వల్ల కూడా కడుపు త్వరగా ఖాళీ అయిన ఫీలింగ్ వస్తుందంట. ఇంకా మనలో చాలామంది ఉంటారు ఎట్లా తెలుసా, ఫాస్ట్గా గబగబగబగబ తినే అలవాటు ఉంటుంది. అలా తిన్నా కూడా సరిగ్గా నమలకపోవడం వల్ల కూడా అలా ఫాస్ట్గా మింగినప్పుడు కడుపు నిండిందనే మెసేజ్ మెదడుకి అందేలోపే ఇంకా ఎక్కువ తింటాం. చూసినరా ఎంత ఉందో ఇది. సో మీరు ఈ విషయం మీరు విన్నట్టు అంటే వింటుంటే మీకు ఒకటి గుర్తు రావచ్చు, సో లోపల ప్రాసెస్ ఎంత ఉంటుందో. అదే ఈ మధ్య మనం రీల్స్లో కూడా చూస్తున్నాం కదా, మన బాడీ పార్ట్స్కే కనుక మాటలు వస్తే వాళ్ళు మనుషులైతే ఎలా ఉంటుందో చూస్తున్నాం కదా, అదిగో అలా ఉంటుందన్నమాట. రైట్, ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.
2: హే దేర్, డు యు అగ్రీ విత్ మీ దట్ సమ్ ఎమోషన్స్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, దే కెన్ ఓన్లీ బి టేస్టెడ్. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎస్, మరి ఇంకా చాలా మంది ఫేస్ చేసేది ఏంటో తెలుసా? నిద్రలేమి. తగినంత నిద్ర లేకపోయినా గానీ మెటబాలిజం అనేది దెబ్బతిని ఎక్కువగా తినేయడం, కట్ చేస్తే హై కెలోరీస్ ఉండే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరగడం వంటి వాటికి దారితీస్తుందంట. సో ఇవన్నీ ఉండకూడదు. తిన్న వెంటనే మళ్ళీ తినాలనిపించొద్దు అనుకుంటే బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్ ఎక్కువగా ఉండేట్టు ఫుడ్ ఉంటే చాలా బాగుంటుంది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని న్యూట్రిషనిస్ట్ కూడా చెప్తూ ఉంటారు. మరి ఇది ఇవాళ్టి హెల్తీ మార్నింగ్స్లో బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడం కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు తినాలనిపిస్తుందని కారణాలని తెలుసుకున్నా కదా. మరి స్టూడియో క్లాక్లో సమయం 8 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాలు ప్రచార కార్యక్రమం కింద దీన్ని తలపెట్టారు. రాష్ట్ర నైపుణ్యం గల యువశక్తి పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణంలో పెట్టుబడులకు అనువైన గమ్యస్థలంగా నిలిచిందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడులు, ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన తదితర రంగాలు, విధానపరమైన పాలనపై సమీక్షల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న సమీక్షించారు. మానవ అక్రమ రవాణా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటని, ఇది వ్యవస్థీకృత నిరంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిన్న హైదరాబాద్లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, రాకపోకల వ్యవస్థలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈ నెలఖరులోగా 206 మార్కెట్ కమిటీల ఆటోమేషన్ పూర్తి చేయాలని కూడా ఆయన ఆదేశించారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ ఎల్లుండి ప్రారంభమవుతుంది. తరగతులు చెన్నెల 8వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రంలో కొన్ని చోట్ల వచ్చే 2-3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొండ జల్లులు పడవచ్చునని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్చర్ రంజిత్. స్టూడియో క్లాక్ లో 8:03 దాటి టైం ముందుకు వెళ్తుంది. సమయం అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది, ఎందుకంటే కాలం ఎవరి కోసం ఆగదు, ఆగితే అది కాలం కాదు అని మనకి పెద్ద పెద్ద సామెతలు కూడా ఉన్నాయి కదా. సో మరి ఇప్పుడు మనందరికీ తెలుసు, వైబ్రెంట్ హైదరాబాద్కి మీ అందరికీ స్వాగతం. టైటిల్కి తగ్గట్టే వైబ్రెంట్గా ఉండే ముచ్చట్లు, స్పెషల్ డేస్ అండ్ ద సిటీ ఆఫ్ పెరల్స్ అంటే ఏంటో తెలుసా? మన హైదరాబాద్ అండి. మన హైదరాబాద్లో జరిగే హ్యాపెనింగ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా ఈరోజు, వాటన్నింటి గురించి తెలుసుకుందాం ఈ సూపర్హిట్ నెంబర్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: వైబ్రెంట్ హైదరాబాద్ లో ఏం అంటే ఎలాంటి విషయాలు మాట్లాడుకోబోతున్నామంటే, జనరల్ గా సండేస్ అంటేనే ఎంతో స్పెషల్ కదా, అలాంటి కొన్ని స్పెషల్ డేస్ దట్టు మనందరికీ నచ్చిన ఆ స్పెషల్ డే సండేనే వస్తుందంటే ఇంకా మన ఆనందానికి అవధులుండవు. మరి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, బట్ కావాలనే ల్యాక్ చేస్తున్నాను నేను. వెల్, మరి ఎవరి ప్లాన్స్ వాళ్ళు ఉండుంటారు, సండే రోజు మార్నింగ్ లేచినప్పటి నుండి స్పెషల్ డే కదా ఇవాళ, అసలే సెలవు రోజున రోజు కలిసే ఫ్రెండ్సే మళ్ళీ అందరూ ప్లాన్ వేసుకొని కలవడం అంటే ఆహా, ఆ కిక్కే వేరు కదా. మాట్లాడుకుందాం పక్కాగా. మరి మీకు ఈ పాటికి అర్థమైతే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402323482 మన వాట్సాప్ నెంబర్ మీద మెసేజ్ చేయొచ్చు, మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామో. ఈలోపు అయితే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, హ్యాపీ డేస్ సినిమా నుండి కార్తీక్ పాడిన సాంగ్ స్టేడియం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఆప్ సభీకు మిత్రతా దివస్కి హార్దిక్ శుభకామనాయి. ఏంటి, భాష ఏదైనా భావం ఒకటే. జీవితంలో బంధాలు పుడుతూనే వస్తాయి కొన్ని, కానీ ఒకే ఒక బంధం మనమే చూస్ చేసుకుంటాం, అదే స్నేహం. జనరేషన్ గ్యాప్ వచ్చినా ఇంకేదైనా సరే ఫ్రెండ్షిప్ మాత్రం మారదు. ప్లాట్ఫామ్ మారిందేమో కానీ నీకేమైనా అయితే నేనున్నాననే భావన మాత్రం మారలేదు, మారదు కూడా. అందుకే స్నేహితుడు మన జీవితంలో ఫ్యామిలీ బై చాయిస్. మరి మీ లైఫ్లో అలాంటి స్నేహితుడు ఉన్నట్లయితే, మరి మీ స్నేహితుడితో అంటే మొదట స్నేహం ఎక్కడ స్టార్ట్ అయింది, లేదంటే ఆ ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి మీరు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మీ బాండ్ గురించి మన ఫోన్ నెంబర్ తెలుసు కదా, వాట్సాప్ నెంబర్ 0402323482 వాట్సాప్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, స్టేడియం.

0: సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, ఇంకా మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: బాబు, నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
2: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
1: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

8:22 దాటి టైం గడుస్తుంది మనకి, ఎందుకంటే అసలే ఇవాళ ఫ్రెండ్షిప్ డే. మరి వైబ్రెంట్ హైదరాబాద్లో ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఫ్రెండ్షిప్ అనే పదాన్ని మనం డిఫైన్ చేయలేం అసలు, ఎందుకంటే దానికి ఎన్నో అర్థాలుంటాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి లైఫ్లో ఒక్కొక్క ఫ్రెండు ఒక్కో విధంగా సహాయపడుతూ ఉంటాడనమాట. సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్ లేనిది అంటే, కొన్నిసార్లు రక్త సంబంధాలన్నా అంతగా హెల్ప్ చేస్తాయో లేదో తెలియదు, కానీ ఆ ఫ్రెండ్షిప్లో ఆ ఫ్రెండ్స్ మాత్రం ఎంత అంటే ఎంతైనా పర్లేదు, ఎంతవరకైనా సరే నేను రెడీగా ఉంటానని చెప్పేసి వాళ్ళు అంత హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అండ్ కొన్ని సర్వేలు కొన్ని అవి జరుగుతూ ఉంటాయి కదా, సో

పదేళ్ల కంటే మించిన ఫ్రెండ్షిప్ అనేది ఫ్రెండ్షిప్ కాదు, అంటే మోర్ దాన్ ఫ్రెండ్షిప్ అనే అర్థం అన్నమాట. సో ఇంకా ఇంకా ఫ్రెండ్షిప్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్స్, ఇన్స్టాగ్రామ్ చెప్పాలంటే ఈరోజు ఆ ఫ్రెండ్షిప్కి సంబంధించిన పోస్టులతో వెళ్ళువ అనేది ఇంకా అసలు మనం చెప్పలేం. సో ఈరోజు చాలామంది ప్లాన్స్ చేసుకున్నట్టుంటారు, సినిమా కానీ మూవీస్ అని ఇంకా రకరకాలు. సో మరి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనే విషయాలు కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. మరి మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్

రకాలు. సో మరి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనే విషయాలు కూడా మనం తప్పకుండా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. మరి మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఆ ఫ్రెండ్షిప్ని, ఆ స్నేహబంధాన్ని మనం కడవరకు అది ఏమంటారు కొనసాగిస్తే మనం నిజంగా సూపర్ అన్నమాట, రైట్? ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ ఫ్రమ్ ద మూవీ అపరిచితుడు. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
2: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
3: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
1: History,
2: art,
1: literature, tourism,
2: cinema,
1: culture, all woven together in one vibrant hour. Telangana,
2: the voice of our home state.
4: టుడే క్లాక్ లో ఎగ్జాక్ట్ గా 8:30 దాటి టైం అవుతుంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్జే రంజిత్. సో మన పేరే గనక బ్రాండ్ అంబాసిడర్ కాదంటారా? కొందరి పేర్లు చెప్పగానే ఆటోమేటిక్గా వాళ్ళ ఏమంటారు, వాళ్ళ గురించి అంతా ఒక్కసారి గుర్తొస్తుంది. మరి అంతటి గొప్ప వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. ఐడెంటిటీ అనేది ఇండివిజువల్కి ఒక్కో విధంగా ఉంటుంది కదా, అదే మన దేశానికి ఐడెంటిటీ అంటే మన జాతీయ పతాకం. మరి ఆ త్రివర్ణ పతాకం చూసిన ప్రతిసారి మనందరి గుండె గర్వంతో నిండిపోతుంది. ఆ జెండాకి రూపొప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా? మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అనుకుంటే మీరు మనకి వాట్సాప్ కూడా మెసేజ్ చేయొచ్చు, లేదంటే మనం ఈ పాట తర్వాత తప్పకుండా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారత్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2360555 లేదా www.brao.ac.in లో పొందవచ్చు.
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి మీరు ఇందాక మనం అడిగిన ప్రశ్న ఏంటంటే ఆ జెండాకి రూపొందించిన వ్యక్తి ఎవరో మిస్ గెస్ చేయమని చెప్పాను. మీరంతా నిజంగానే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆయనే పింగళి వెంకయ్య గారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించిన ఆయన ఎన్నో దేశాల జాతీయ జెండాలను అధ్యయనం చేసి మన దేశానికి కూడా త్రివర్ణ పతాకాన్ని డిజైన్ చేశారు. అలా 1947 జూలై 22న మన జాతీయ జెండా అఫీషియల్గా ఆమోదించబడింది. దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన వాళ్ళు మనకు తెలుసు ఎలాగూ.

అలాగే దేశానికి గుర్తింపునిచ్చిన పింగళి వెంకయ్య గారిని కూడా గుర్తుంచుకోవడం మన బాధ్యత కదా. ఇవాళ మరి జెండా గురించి ఆయన మన దేశానికి ఒక ఐడెంటిటీ కావాలని చెప్పి మన ఏమంటారు మన త్రివర్ణ పతాకాన్ని ఆ జెండాకి రూపొందించిన వ్యక్తిని మరొకసారి మనం గుర్తు చేసుకోవడం మన బాధ్యత.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ಮನೋಜನರಂಜನೆ. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి వైబ్రెంట్ హైదరాబాద్లో మనం ఏం మాట్లాడుతున్నాం, చాలా విషయాలు మాట్లాడుతూ మంచి మంచి పాటలు వింటున్నాం. సండే రోజు, అసలే ఇవాళ ఫ్రెండ్షిప్ డే కూడా. ఎన్ని స్పెషల్ డే అన్నమాట, ఇన్ని స్పెషల్స్ ఉన్న డే సండే. సో చిన్నప్పటి నుండి ఎన్ని సమస్యలు ఇబ్బందులు వచ్చినా చదువు మీద ఉన్న ప్రేమను మాత్రం ఎప్పుడూ వదలలేదు. బహుశా ఆ ప్రేమే ఇప్పుడు మనం ఆయన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి కారణమై ఉంటుంది. సైన్స్ అంటే కేవలం ల్యాబ్లో చేసే ఎక్స్పెరిమెంట్స్ కాదు, సైన్స్ అంటే మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదని ప్రూవ్ చేసిన ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ జయంతి ఇవాళ. మరి ఆయన గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: సో మరి ఆయన గురించి మాట్లాడుతున్నాం కదా, ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ జయంతి. ఇవాళ ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీగా పిలుస్తారు ఆయన్ని. 120 సంవత్సరాల క్రితమే ఒక కెమికల్ ఇండస్ట్రీ ప్రారంభించారు, అదే బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాసిటికల్ వర్క్స్. విదేశాల నుండి దిగుమతి చేసే కాలంలో మన దేశంలోనే తయారు చేద్దామని చెప్పడం ఎంత పెద్ద విజన్ కదా. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అని మనం మాట్లాడుకుంటున్నాం వీటి గురించి ఈ మధ్య. అయితే ఆ ఆలోచనలకు ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ గారు ఎప్పుడో ముందే అడుగులు వేశారు. మరి ఆయన జయంతి రోజున ఆయన దేశానికి అందించిన సేవల గురించి, ఆయన గురించి మరొక్కసారి గుర్తు చేసుకున్నాం. అది మన బాధ్యత కూడా.
5: ఇరానీ చాయ్,
6: బన్ మస్కా,
5: హైదరాబాదీ బిర్యానీ,
6: టంగ్ ది కబాబ్,
5: కుర్బానీ కా మీఠా,
6: షహదూద్ మలాయ్,
5: హైదరాబాద్ ఇస్ అ గ్రాండ్ బఫే
6: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ అ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
5: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై Jashne Hyderabad is your afternoon treat.
6: From 2 to 3 p.m. every day on FM Rainbow 101.9.
5: It's not just food.
6: It's culture, history and flavor rolled into one.
5: Jashne Hyderabad.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు ఇవేకు అసమన వైభవంగా ప్రారంభమయ్యాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరఫున అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నీట్ పరీక్షలపై వచ్చే వదంతులు నమ్మవద్దని తమ శాఖతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్ జారీ చేసే ప్రకటనలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. ఈ నెల 30వ తేదీన జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లు ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఆయా జిల్లాల కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయాల సేకరణను ఈరోజు సేకరిస్తారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును 15వ తేదీ వరకు పొడిగించారు. మొదట నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. రాష్ట్ర హోంశాఖలో 7,437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు 19వ తేదీ నుంచి వచ్చే 19వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, రాకపోకల వ్యవస్థలను ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫామ్తో అనుసంధానం చేయాలని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాణిజ్య సిలిండర్ల ధరను 192 రూపాయలు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వైద్య కళాశాలలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాల కౌన్సిలింగ్ ఎల్లుండి ప్రారంభమవుతుంది. తరగతులు వచ్చే 8వ తేదీన ప్రారంభమవుతాయి. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ముకుముస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే రంజిత్. టుడే క్లాక్ లో 9:03 అవుతుంది. మనకి తెలుసు కదా వైబ్రెంట్ హైదరాబాద్ కంటిన్యూషన్. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో నెక్స్ట్ ఏం మాట్లాడుకోబోతున్నాం, ఇవాళ ఏంటి సిటీ హ్యాపెనింగ్స్, అసలే సండే అండ్ దట్ టూ ఫ్రెండ్షిప్ డే, మరి దానికి సంబంధించిన ఈవెంట్స్ ఏమైనా జరుగుతున్నాయా? డెఫినెట్ గా జరుగుతున్నాయి, వాటన్నింటి గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఆవారా సినిమా నుండి, బెన్ని దయాల్ పాడిన బ్యూటిఫుల్ నెంబర్ మందార పూవల్లి అంటూ మనందరి కోసం స్టేడియం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియో క్లాక్ లో 9:10 అవుతుంది. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే బోనాల గురించి. ఆషాఢమాస బోనాలు అంటే మనందరికీ తెలిసిందే. మరి ఈ బోనాల సందర్భంగా అంటే బోనాలు ఎప్పుడు షురు అయినాయో తెలుసా మనకి? జూలై 15 ఫస్ట్ స్టార్ట్ అయిపోయిన బోనాలు. ఆ తర్వాత ఈరోజు ఆగస్ట్ 2 వరకు వచ్చేసింది, అంటే ఆగస్ట్ 9 లాస్ట్ అనమాట. మరి ఇవాళ ఏంటంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాల్ బోనాలు అనమాట. మరి ఆదివారం వచ్చిందంటే అటు ఫ్రెండ్షిప్ డే పక్కన పెడితే ఇటు బోనాల పండుగ. అసలు ముందుగానే మాట్లాడుతున్నాం మనం మంచి స్పెషల్ డే అని చెప్పేసి. మరి ఈ స్పెషల్ డేని బోనాలతో పాటు ఫ్రెండ్షిప్ డే అలాగే సండే, ఇన్ని స్పెషల్ ఉన్న ఈ డేని బాజాప్తగా ఎంజాయ్ చేయండి. మరి ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఈ స్మార్ట్ శంకర్ సినిమా నుండి, రాహుల్ సిప్లిగంజ్ అండ్ మోహన భోగరాజ్ పాడిన బోనాల సాంగ్. లెట్స్ ఎంజాయ్ ద ఫెస్టివ్ వైబ్స్.

బోనాల్ బోనాల్ బోనాల్ పండుగ అంటే అట్లుంటది, మరి మామూలుగా ఉండదు. మరి బోనాల్ పండుగని అందరూ సంబరంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. స్టూడియో క్లాక్ లో 9:15 అవుతుంది, వైబ్రెంట్ హైదరాబాద్ లో. తర్వాత ఒక చిన్న విరామం. ఏంటి చిన్న విరామం? అప్పుడే కదా వచ్చింది, ఇప్పుడే విరామం ఏంటి అనుకుంటున్నారా? కాదండి, చిన్న విరామం అనేది ఒక ఈవెంట్ నేమ్ అన్నమాట. సో మియాపూర్లో జరుగుతోంది రోస్ట్ అండ్ టోస్ట్లో సాయంత్రం, అంటే ఇవాళ సండే 2 ఆగస్ట్ 2026 సాయంత్రం 4 PM to 7 PM జరుగుతుందన్నమాట. చిన్న విరామం అని పెట్టారు కానీ అ లిటిల్ బ్రేక్ అ లాట్ ఆఫ్ మ్యూజిక్ అని. సో ఇదేంటంటే ఇంతకీ తెలుగు సింగిలాంగ్ జామ్ సెషన్. సో ఈ మధ్య ఏమంటారు పాడు బ్రో అని అది ఇది ఇంకా రకరకాల ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా. సో అంటే అందరూ సింగర్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే మనకి పాడాలని మనసులో ఎంత ఘోరంగా ఉంటుంది కదా, మేము కూడా పాడాలని చెప్పేసి అలా పాడాలనుకున్న వాళ్ళందరూ ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తే అందరితో పాడినట్టు ఉంటుంది, అలాగే మనం పాడిన మన కోరిక కూడా తీరినట్టు ఉంటుంది కదా. సో సండే రోజు ఇవాళ ఈవినింగ్ 4 PM to 7 PM చిన్న విరామం అనే ఈవెంట్ అన్నమాట, తెలుగు సింగ్ అలాంగ్ జామ్ సెషన్. సో వీలైతే వెళ్ళండి బ్రో, కమ్ ఫర్ ద మ్యూజిక్ స్టే ఫర్ ద మెమోరీస్ అని వాళ్ళు ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. రైట్, ఇంకా నెక్స్ట్ అప్డేట్స్ తెలుసుకునే ముందు ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది మనందరి కోసం, స్టే ట్యూన్డ్.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

రియల్లీ సూపర్బ్ సాంగ్ కదా ఇది. సింగారాల పైరులోన అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఉండే ఆ ఫ్రెండ్షిప్, లేకపోతే అంటే ఈ సినిమాలో మాత్రం ఆ హీరోల మధ్య ఉన్న నమ్మకం కానీ, త్యాగం కానీ, అనుబంధం కానీ మనకి ఎంత బాగా చూపించారు. సో అంటే జనరేషన్స్ మారుతున్న కొద్దీ 90s లో 20s లో కూడా మంచి మంచి ఫ్రెండ్షిప్ రిలేటెడ్ సాంగ్స్ వచ్చినా కానీ, ఎప్పుడైనా మనకి ఇలా ఆగస్ట్ 2 రాగానే, ఫ్రెండ్షిప్ డే అనగానే గుర్తొచ్చే సాంగ్ దళపతి సినిమా నుండి ఈ సాంగ్ అనమాట. సో ఈ సినిమా అంటే ఈ సాంగ్లో మీరు లిరిక్స్ కనుక చూసినట్టయితే, నా మిత్రుడు పెట్టే తిండినే తింటున్న ఈ వేళ తన మాటే నాకు వేదం, అంటే ఫ్రెండ్షిప్లో ఏదైనా పాసిబుల్ అవుతుందని ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అనమాట మీనింగ్, బట్ అది అనమాట. సో మళ్ళొకసారి మీ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా హైదరాబాద్ హ్యాపెనింగ్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏం మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాక ఆట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: నైన్ 32 అవుతుంది, స్టూడియో క్లాక్లో వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి నెక్స్ట్ మన హైదరాబాద్లో ఏం జరగబోతుంది అంటే, అయ్యో ఆ హ్యాపెనింగ్స్ అండి, ఏం అంటే ఈవెంట్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా. సో ఈరోజు ఈవినింగ్ 7 PM to 10 PM సండే ఆగస్ట్ 2 ఎక్కడ వచ్చేసి అంటే ఇస్టాస్ గ్రీన్ ఐలాండ్ హైటెక్ సిటీలో జరగబోతుంది అనమాట. సో ఈ లైవ్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలంటే డెఫినెట్గా మీరు ఆ బ్యాండ్ వాళ్ళు వైబ్రటో అనే లైవ్ పర్ఫార్మెన్స్ బ్యాండ్ వాళ్ళు చేస్తున్నారు. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఈవెంట్ అనమాట, కిడ్స్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందంట. సో మరి ఈ సండేని మీరు ఎక్స్ప్లోర్ చేయాలి, ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా వీలైతే ఈ ఈవెంట్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ ఫ్రామ్ ద మూవీ క్రాక్ మనందరి కోసం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: సూపర్ హిట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్లో. మరి తర్వాత నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే ఫ్రెండ్షిప్ డే, తెలుసు కదా. ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ డే మరింత మ్యూజికల్గా అవబోతుంది, ఎందుకంటే విత్ రామ్ మిర్యాల. సో ఎల్బీ నగర్లో ఉన్న అర్బన్ మాయాబజార్లో ఈవెంట్ జరగబోతుందన్నమాట ఇవాళ రాత్రి 8:30. సో ఇంకా చాలా టైం ఉంది, ఇంకా టికెట్స్ లాంటివన్నా బుక్ చేసుకోవచ్చు మీరు. సో ఫ్రెండ్షిప్ డే విత్ రామ్ మిర్యాల ఎట్ మాయాబజార్ టునైట్ ఎట్ 8:30 PM. సో ఫ్రెండ్షిప్ డేని మంచిగా ఎంజాయ్ చేయండి. రామ్ మిర్యాల సాంగ్స్ అంటే మనకు తెలుసు ఎంత సూపర్గా ఉంటాయో. మరి ఈవెంట్ వీలైతే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. రైట్, ఇంకొక ఈవెంట్ గురించి తెలుసుకునే ముందు ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. హారిక నారాయణ్ అండ్ సాహితీ చాగంటి పాడిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆచార్య.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗು
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది
1: తెలంగాణ
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: ఎవడు కనిపెట్టాడు కానీ దీన్ని అబ్బో క్యాష్ లేని లైఫ్ ఇష్టాన బాధ తబ్బో పైసా ఉంటే లోకమంత పెద్ద

సూపర్ హిట్ నెంబర్ విన్నాం లవ్ డబ్ లవ్ డబ్ అంటూ F3 సినిమా నుండి రామ్ మిరియాల పాడిన సూపర్ హిట్ నెంబర్. తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్ లో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, ఫ్యాషన్ అనగానే షాపింగ్ అంటే వెంటనే గుర్తొస్తుంది, ఆ రెండు ఏమంటారు, రెండు రిలేటబుల్ అనమాట. సో ఫ్యాషన్ లేకపోతే ఇంకా షాపింగ్ అంటే ఏదైనా సరే, సో షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. సో మరి మీకు కనుక ఈ సండే టైం దొరికినట్టయితే 31 జూలై నుండి 2 ఆగస్ట్ వరకు జరగబోతుంది ఇది. సో ఎలైట్ ఫ్యాషన్ బజార్ అని మన గచ్చిబౌలిలో జరుగుతుంది. సో హైదరాబాద్స్ బిగ్గెస్ట్ మాన్సూన్ సేల్ కూడా జరగబోతుంది, అంటే ఆల్రెడీ జరుగుతుంది. సో మీరు ఆల్రెడీ ఏదన్నా షాపింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కానీ ఐడియా కానీ వచ్చినట్టయితే, ఈ వీకెండ్ని పూర్తిగా షాపింగ్కి కేటాయిద్దాం అని అనుకున్న వాళ్ళంతా ఈ ఎలైట్ ఫ్యాషన్ బజార్కి వెళ్ళొచ్చు, అక్కడ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయంట. సో లేట్ చేయకుండా ఈ సండే షాపింగ్కి వెళ్ళేసేయండి. రైట్, ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. దానికంటే ముందు ఒక అప్డేట్ తెలుసుకుందామంటే ఆ సాంగ్ తర్వాత తెలుసుకుందాం. అర్మాన్ మాలిక్ పాడిన సాంగ్ డేంజర్ పిల్ల మనందరి కోసం.

0: నేహ ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: 953 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మంచి మంచి

పాటలు వినుకుంటూ. మరి ఇప్పుడు నెక్స్ట్ మీకు లమాకాన్ అంటే తెలుసు కదా, హైదరాబాద్ లో ఒక ఓపెన్ కల్చరల్ స్పేస్ అనమాట ఇది. సో రకరకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు ఆగస్ట్ 2nd సండే రోజు 11:30 AM లిప్పన్ ఆర్ట్ వర్క్షాప్ జరుగుతుంది అనమాట. సో క్రియేటింగ్, రిఫ్లెక్టింగ్, కనెక్టింగ్, సో మంచి మంచి ఏమంటారు ట్రెడిషనల్ క్రియేటివిటీ అండ్ కనెక్షన్ కోసం మీరు ఈ ఈవెంట్ని ఈవెంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అలాగే ఇదే సండే ఆగస్ట్ 2nd 2:00 బ్లాక్ ప్రింటింగ్ వర్క్షాప్ కూడా జరుగుతుంది. సో అది కూడా అటెండ్ అవ్వచ్చు మీరు వీలైతే. అండ్ సేమ్ ప్లేస్ అంటే ఏదైనా మనము చూస్ చేసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, అరే ఒక్క దగ్గరికి వెళ్తే వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ అని అనుకుంటూ ఉంటాం కదా, అలాగే ఇక్కడ మళ్ళీ 6:00 జరుగుతుందన్నమాట రంగ్ మంచ్ ఫస్ట్ యాన్యువల్ ప్రోగ్రామ్. సో అది కూడా మీరు చూసేయచ్చు అక్కడికి వెళ్తే. ఇంకా అప్పుడే అయిపోయిందా అనుకుంటే లేదు, ఇంకా 6:30 కూడా తాత్విక అనే ఒక ప్రోగ్రామ్ కూడా జరగబోతుంది అనమాట. సో ఈ 4 ఈవెంట్స్ ఒకే ప్లేస్లో, అది కూడా లమాకందులోనే. మరి మీరు కనుక ఈరోజు అరే బోర్ కొడుతోంది, ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్స్ని కలుద్దామంటే ఒక్క ఫ్రెండ్ ఇక్కడ లేరు, ఒకరేమో బెంగళూరులో, ఒకరు దుబాయ్లో, ఒకరు యుఎస్లో ఉన్నారని ఇలా కొందరు ఫీల్ అవుతుంటారు కదా. సో మరి అలాంటి వాళ్ళు ఇలా డిఫరెంట్ ఈవెంట్స్ అనేవి ఒకే ప్లేస్లో ఉన్నాయి. సో మరి వీటిని కనుక మీరు ఎక్స్ప్లోర్ చేయాలంటే లమాకాన్కి వెళ్లాల్సిందే. రైట్, 9:55 అవుతుంది. విత్ దిస్ నోట్ నేను మీ ఆర్జే రంజిత్ సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. ఇలాంటి బ్యూటిఫుల్ నెంబర్స్ కోసం, అలాగే ఇన్ఫర్టైన్మెంట్ కోసం మీరైతే వింటూనే ఉండండి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz. రెయిన్బోతో జీవితం రంగులమయం.

మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాసిఫైడ్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. నీట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మవద్దని తమ శాఖతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ జారీ చేసే ప్రకటనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. ఈ నెల 30న జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే ఏ పరిశ్రమకైనా TSIPAS ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. మొదటి నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు 1 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@aarnews_hyd ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: नमस्कार दोस्तों, आप सुन रहे हैं नमस्ते हेलो आदाब ऑन रेनबो एफएम 101.9। और मैं हूं आपकी आरजे श्रिया। सभी दोस्तों का दिल से स्वागत है। उम्मीद करती हूं कि आपका दिन खुशियों और मुस्कुराहटों से भरा होगा। आज का दिन वैसे तो कैलेंडर पर एक और तारीख है, लेकिन बहुत से लोगों के लिए ये एक खास एहसास लेकर आता है, क्योंकि आज हम मना रहे हैं फ्रेंडशिप डे। फ्रेंडशिप डे के बारे में और बातें करेंगे हम लोग, पर इससे पहले हम लेंगे एक छोटा सा कमर्शियल ब्रेक।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: సో ఆపనే సునా దోస్తీ కే బారే మే ఏక్ ప్యారా సా గానా. సో కహతే హై నా, దోస్త్ వో పరివార్ హోతే హై జిసే హమ్ ఖుద్ చునతే హై. జిందగీ మే బహుత్ సే లోగ్ ఆతే హై ఔర్ చలే జాతే హై. కుచ్ లోగ్ సిర్ఫ్ యాదే బన్కే రహ్ జాతే హై ఔర్ కుచ్ లోగ్ ఏసే హోతే హై జో హర్ మోడ్ పర్ హమారా హాత్ తామ్ కర్ చల్తే హై. ఉన్హీ లోగో కే హమ్ దోస్త్ కహతే హై. హై నా ఆప్కే భీ బహుత్ సారే దోస్త్. సో ఉన్హీ కే లియే డెడికేటెడ్ హై యే అగ్లా గానా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఇంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9. वेलकम बैक दोस्तों, आप सुन रहे हैं नमस्ते हेलो आदाब ऑन रेनबो FM 101.9 और मैं हूं आपकी आरजे श्रिया. अगर मैं कहूं कि हर फ्रेंड सर्कल में कुछ फिक्स्ड कैरेक्टर्स होते हैं तो शायद आप भी बात से सहमत होंगे. एक दोस्त वो होता है जो हर प्लान बनाता है, एक दोस्त वो होता है जो हमेशा लेट आता है, एक वो जो सिर्फ मीम्स बेचकर ही अपना अटेंडेंस लगा देता है, और एक वो जो हर प्रॉब्लम का सॉल्यूशन देने की कोशिश करता है चाहे किसी ने पूछा हो या नहीं. और फिर होता है एक दोस्त जिसे महीनों से बात ना हो लेकिन जब कॉल आए तो लगता ही नहीं कि इतना वक्त बीत गया. शायद इसी का नाम है असली दोस्ती. दोस्तों, अगर आप भी अपने किसी ऐसे दोस्त को याद कर रहे हैं तो उनके चेहरे पर एक मुस्कान लाने के लिए आज उन्हें ज़रूर याद कीजिए. अब बढ़ते हैं अपने अगले गाने पर.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: రోజువారీ ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సో ఇందాక నేను చెప్పినట్టు ఫ్రెండ్షిప్ డే గురించి అయితే మాట్లాడేసుకున్నాము. ఈరోజు ఇంకొకటి ఉంది అని చెప్పాను. ఏంటిది? ఈరోజు పింగళి వెంకయ్య గారి జయంతి. ఈరోజు మన కార్యక్రమంలో ఆ మహనీయుడి గురించి స్మరించుకునేందుకు ప్రత్యేక సందర్భం దొరికింది. మన జాతీయ పతాకం గురించి మాట్లాడినప్పుడు ముందుగా గుర్తుకు రావాల్సిన పేరు పింగళి వెంకయ్య గారు. 1876 ఆగస్ట్ 2న ఆంధ్రప్రదేశ్లో జన్మించిన పింగళి వెంకయ్య గారు స్వాతంత్ర సమరయోధుడు, పండితుడు, వ్యవసాయ పరిశోధకుడు. అయితే ఆయనను భారతీయులు ఇప్పటికీ గుర్తుంచుకునే కారణం భారతీయ పతాక రూపకల్పనలో ఆయన చేసిన విశిష్ట సేవ. ప్రపంచంలోని అనేక దేశాల జెండాలను అధ్యయనం చేసిన ఆయన భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపుగా నిలిచే జెండా ఉండాలని భావించారు. ఎన్నో సంవత్సరాల పరిశోధన తర్వాత 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మహాత్మా గాంధీజీకి తన రూపకల్పనను సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

సో మనం మాట్లాడుకుంటున్నాము పింగళి వెంకయ్య గారి గురించి. ఆయన జాతీయ పతాకాన్ని సమర్పించిన తర్వాత కాలక్రమేణా కొన్ని మార్పులతో అదే రూపకల్పన నేటి త్రివర్ణ పతాకంగా రూపుదిద్దుకుంది. మన త్రివర్ణ పతాకంలో ప్రతి రంగు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. కేసరి రంగు త్యాగాన్ని ధైర్యాన్ని సూచిస్తుంది. తెలుపు శాంతి సత్యానికి ప్రతీకత. ఆకుపచ్చ రంగు ప్రకృతి అభివృద్ధి శ్రేయస్సుకు సంకేతం. మధ్యలోని అశోక చక్రం నిరంతర ప్రగతి ధర్మం కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రతి స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం ప్రతి పాఠశాల ప్రతి ప్రభుత్వ కార్యాలయం ప్రతి విజయోత్సవంలో రెపరెపలాడే ఈ జాతీయ పతాకం వెనుక పింగళి వెంకయ్య గారి కృషి చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి మన హృదయపూర్వక నివాళులు అర్పిద్దాం.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: 101.9.
1: वेलकम बैक दोस्तों. सो आप सुन रहे हैं नमस्ते हेलो आदाब ऑन रेनबो एफएम 101.9 और मैं हूं आपकी आरजे श्रिया. सो हैव यू एवर फेल्ट देयर इज सम एज टू लर्न और टू बिगिन समथिंग न्यू? हाउ हैव यू थॉट व्हाई इज इट टू लेट टू लर्न फॉर मी? और मैनी पीपल थिंक कि अभी तो बस यार उम्र हो गई, अब क्या सीखेंगे, क्या करेंगे नया. एंड आई थिंक आई डोंट एग्री विद दैट. शेयर योर थॉट्स. व्हाट आर योर थॉट्स? यू कैन व्हाट्सएप अस एंड लेट अस नो व्हाट आर योर थॉट्स ऑन दैट. उससे पहले लेके एक छोटा सा ब्रेक एंड फिर हम सुनेंगे एक गाना और फिर बात करेंगे क्या है लर्निंग के बारे में.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఏది మామా తిండానికి పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్. ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: अभी छिलके पड़ते हैं आगे कॉलर के पास। हेलो रेनबो,
1: गुड आफ्टरनून,
0: गुड आफ्टरनून सर, आपका नाम?
1: मेरा नाम रमनैया। कलयुग
0: जी रमनैया जी, सो कहिए, आपने सुना टॉपिक आज का?
1: में बोलो।
0: जी जी चप्पन सर, विन्ना रसा रिवाल्टी टॉपिक
1: అదే మరి పొదుపా
0: లేదు సార్, ఇవాళ టాపిక్ వచ్చేసి మీ ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలి అని అంటే ఏమిస్తారు?
1: చెప్పానమ్మా, నా కొడుకు దుబాయ్లో ఉన్నాడమ్మా. కొడుకు పిల్లలు అంతా అక్కడ, కుటుంబం అంతా అక్కడే ఉన్నారు. 30 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నారు. నాయన దుబాయ్లో చేసుకోవద్దు ఏదైనా కానీ, ఇప్పుడు పాప మ్యారేజ్ ఉంది
0: ఓకే సార్,
1: కాబట్టి మ్యారేజ్ చేసుకోవాలన్నా దుబారా చేసుకోవద్దు అంటే ఓకే అయ్యా అన్న మాట వింటాము అట్లా అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కువ దుబారా ఖర్చు చేస్తుంటారు, అటు ఇటు తిరుగుతూ ఖర్చు చేస్తుంటారు కాబట్టి అలా వద్దు నాయన అంటే, సరే అయ్యా నీ మాట వింటాములే అట్లే చేస్తాము, పాపకు ఎక్కడైనా ప్రపోజల్ చూడు అని చెప్తున్నారు.
0: ఓకే సార్,
1: పాపకు ప్రపోజల్ చూస్తున్నాము. నీ పేరు ఏం పేరు?
0: ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మీ పిల్లలే యువర్ ఫ్రెండ్, యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు. యు టోల్ దాట్ కి దే లిసన్ టు యూ, సో నౌ విల్ టేక్ అ స్మాల్ బ్రేక్ అండ్ ఉస్కే బాద్ వాపస్ హమ్ లేంగే అగ్లే కాలర్ కో.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఏఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
6: तो चलिए दोस्तों, आज के लिए अपना लास्ट कॉल लेते हैं. हेलो रेनबो.
7: हेलो.
6: हेलो.
7: गुड आफ्टरनून मैडम.
6: गुड आफ्टरनून. हैप्पी फ्रेंडशिप डे. मैडम आपका नाम?
7: मेरी नाम

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం, రంగుల మాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈ రోజు మన డబుల్ కమీటా షోని స్టార్ట్ చేయడానికి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం.

సో ఫ్రెండ్స్, మనకి తెలుసు మరి సూపర్ సండేనే కాకుండా మరి ఆషాఢ మాసం అందులోనూ ఆదివారం కాబట్టి మనం బోనాలు జరుపుకుంటూ ఉన్నాము. మరి అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మరి ఈరోజు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలతో పాటు లష్కర్ బోనాలు జరుపుకుంటూ ఉన్నాము. సో అందరూ చాలా చాలా మరి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నాము. అమ్మవారి ఆశీర్వాదం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి. మనం అందరం ఆరోగ్యంగా ఎప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి కోరుకుంటూ సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ స్మార్ట్ శంకర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము డబుల్ కమీటర్ షోలో అండ్ జస్ట్నే హైదరాబాద్ లో. నేను మీ ఆర్జే నిషా. సో మరి జస్ట్నే హైదరాబాద్ లో మనము మంచి ఫుడ్ ఐటమ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో డెఫినెట్గా మరి ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే దోశ. దోశ అని అనిపించవచ్చు, నిజమే ఇది మనం బాగా వినే పదమే, దాదాపు అందరికీ నచ్చే టిఫిన్స్లో ఒకటి. అయితే సాదా సీదాగా కాకుండా కొంచెం ప్రత్యేకంగా చేసుకుంటే ఆ రుచే వేరు కదా. దోశలో చాలా రకాలే ఉన్నాయనుకోండి, అయితే వాటిల్లో ఒకటైన ముల్బగల్ దోశ ఆర్ ముల్బగల దోశ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అన్నమాట. అఫ్కోర్స్ యూనో పేరు కొంచెం డిఫరెంట్గా అనిపించినా కర్ణాటకలో కోలార్ జిల్లాలో ముల్బగల్ అనే ప్రాంతంలో పుట్టింది ఈ దోశ అన్నమాట. సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే కాస్ట్ ఐరన్ దోశ ప్యాన్లో వేస్తారన్నమాట. అలా వేసుకుంటేనే ఈ దోశకి యూనో అలా తయారు చేసుకున్నప్పుడు ఈ టేస్ట్ అనేది చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. టేస్ట్ ఎలా వస్తుంది ప్రత్యేకంగా అంటే దానికి వాడే పిండి కానీ కారం కానీ కూర కానీ అన్నీ కూడా కాస్త ప్రత్యేకమే అనమాట. అందులోనూ మరి దోశ మామూలుగా వేస్తారు కదా, కానీ ఈ దోశ మాత్రం మూత పెట్టి వేసే దోశ అన్నమాట. అది ఇంకో స్పెషాలిటీ దీనికి, అందుకే ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ విశేషాలు నేను డెఫినెట్గా మీకు ఇంకా బోల్డ్ అని ఉన్నాయి చెప్పడానికి. మరి అంతకంటే ముందు వచ్చేసింది సూపర్ హిట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఆచార్య నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2360555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కుల చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము జిష్నే హైదరాబాద్ లో అండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము ఈ రోజు మరి ముల్ బగల్ దోశ ఆర్ ముల్ బగులా దోశ గురించి. అయితే యూనో నేను చెప్పాను కదా ఇది కొంచెం డిఫరెంట్ దోశ అని చెప్పేసి. సో లోపల మెత్తగా స్పాంజ్లా ఉంటుందన్నమాట, బయటికి మాత్రం గోల్డెన్ కలర్లో మధ్యలో క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మరి ఈ దోశ. సో ఈ దోశకి పిండి బాగా స్పెషల్ అని నేను చెప్పాను కదా. జనరల్గా చేసుకునే దోశ పిండి బ్యాటర్ కొంచెం డిఫరెంట్ అనమాట దీంతో పోలిస్తే. ఎలా చేస్తారో కూడా జస్ట్ అలా తెలుసుకుందాం అనమాట. సింపుల్గా యూనో కప్స్ వైజ్ తీసుకుంటే కనుక ఒక కప్పు మినపప్పు తీసుకుంటే 5 కప్పుల బియ్యం తీసుకుంటారంట దీనికి. అండ్ అంతేకాకుండా 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు అండ్ 1 కప్పు అటుకులు కూడా యాడ్ చేస్తారన్నమాట. సో ఎందుకంటే యూనో పప్పులతో అయితే ప్రోటీన్ వస్తుంది, మరి అటుకులతో అయితే మెత్త మెత్తగా మరి స్పంజీనెస్ వస్తుందన్నమాట. 1 స్పూన్ సోయాబీన్ కూడా యాడ్ చేసుకుంటారంట దీనికంటే. ఇక్కడ అవసరం లేదు, ఫారెన్ కంట్రీస్లో ఫర్మెంట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి 1 స్పూన్ సోయాబీన్ యాడ్ చేస్తేనంట ఫాస్ట్గా ఫర్మెంట్ అయిపోతుంది. సో నేను అన్నట్టుగా మళ్ళీ చెప్తున్నాను, ఇండియాలో పెద్ద అవసరం లేదు, ఫారెన్ కంట్రీస్లో అయితే కనుక ఫర్మెంటేషన్ పులవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దానికి వాడుతూ ఉంటారు. యూనో అలా వేసుకుని బాగా కలుపుకుని కడిగేసుకుని పెట్టుకోవాలన్నమాట. నీళ్లు వేసి నానబెట్టాలి, కనీసం 6 to 7 hours అయితే ఖచ్చితంగా అది నానాలన్నమాట, లేకపోతే పిండి ఒదుగు సరిగ్గా రాదు. తర్వాత పిండిని డెఫినెట్గా కొంచెం యూనో రుబ్బేసుకుంటాము ఆర్ మిక్సీలో వేసి ఆడేస్తాము, అయితే పులవడానికి వదిలేయాలి. కాకపోతే ఇది కొంచెం చిక్కగా చేసుకోవాలన్నమాట, లూజ్గా చేసుకోకూడదు, ఆ చిక్కదనంతో కూడా మన స్పంజినెస్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇంకా విశేషాలు నేను చెప్తాను, అంతకంటే ముందు మరి కెమెరామ్యాన్ గంగతో రాంబాబు చిత్రానికి మంచి

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము మరి జష్నే హైదరాబాద్ లో. అండ్ మరి మాట్లాడుకుంటూ ఉన్నాము ఈరోజు ముల్బగల్ దోస ఆర్ ముల్

0: బంగ్లాదేశ్ గురించి. అయితే మరి పిండి సంగతి తెలుసుకున్నా, మరి దీంట్లో వేసే యూనో కారం కానీ కూర కానీ యూనో ఒక పౌడర్ కానీ చాలా చాలా ఫేమస్ అని కూడా నేను చెప్పాను కదా, దానివల్ల మరింత స్పెషల్గా ఉంటుందన్నమాట ఈ దోశ అనేది. అయితే అది ఎలా చేసేయాలో మరి తెలుసుకుందాం. సో ప్యాన్లో కొంచెం నూనె వేసి ఆ తర్వాత కొంచెం వెల్లుల్లి, ఎండుమిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ కొంచెం చింతపండు, కరివేపాకు వేసుకోవాలన్నమాట. ఒక కప్పు పుట్నాలు పప్పు వేసుకోవాలి అండ్ డెఫినెట్గా తగినంత ఉప్పు. సి ప్రతి ఒక్కటి కూడా ఎండుమిర్చి అని నేను చెప్పాను కదా, టూనా త్రీనా అంటే మనం చెప్పలేము, ఎందుకంటే ఏ ఇంట్లో వాళ్ళ టేస్ట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. సో దీన్ని పొడి చేసేసుకోవాలి. అంటే అఫ్కోర్స్ మనం కొంచెం స్లైట్గా వేపుతాం కదా, కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పొడి చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు దీనికి కావాలన్నమాట ఇంకొకటి ఏంటి అంటే కనుక ఆలూ మసాలా కూర. అంటే దీన్ని పల్లి అంటారంట ఆ ప్రాంతం మొత్తంలో. అఫ్కోర్స్ రాయలసీమ సైడ్ అండ్ కర్ణాటకలో అంతా కూడా పల్లి అనే అంటారనమాట దీన్ని. సో దీనికి ఏం చేయాలి అంటే కనుక ప్యాన్లో కొంచెం నూనె వేసి కొంచెం ఆవాలు, కాస్త ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి రెండు వేయాలన్నమాట. ఉల్లిపాయలు ఒక యూనో 1-2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకుని ముక్కలు కూడా కాస్త పెద్దగానే కోసుకోవాలన్నమాట, ఎందుకంటే దీన్ని మనం గ్రైండ్ చేయము, ఓన్లీ ఫ్రైలా చేసి కూరలా చేసుకుంటాం కాబట్టి. అయితే దీంతోపాటు కొంచెం పసుపు, కరివేపాకు లైట్గా వేయించాలన్నమాట. కొంచెం నీళ్లు పోసి ఉడికించిన బంగాళదుంపలు వేసి డెఫినెట్గా అయితే ఉప్పు అది చల్లుకోవాలనుకోండి. సో వీటన్నిటినీ కూడా లైట్గా ఫ్రై చేస్తూ మెత్తగా చేసుకోవాలన్నమాట. యూనో అఫ్కోర్స్ కొంచెం నీళ్లు వేసాం కాబట్టి కూరలాగా గ్రేవీలాగా తయారు అవుతుంది. చివరిలో కొత్తిమీర వేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మరి వీటన్నిటికీ రెడీ చేసుకున్నాం అనుకోండి వీటన్నిటినీ, మరి ఏం చెయ్యాలి అంటే నేను చెప్తాను, బికాజ్ యూనో దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక చిన్న ప్రిపరేషన్ ఉందన్నమాట. ఆ తర్వాత దోశ వేసుకుందాం. సో ఇప్పుడైతే భరత్ అనే నేను చిత్ర నుంచి మంచి పాట చేస్తుంది, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.
1: Bienvenido, disfruta fiesta. ¡Woo!

0: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
1: FM Rainbow 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము జష్నే హైదరాబాద్ లో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మరి ముల్ బగల్ దోశ ఆర్ ముల్ బగుల దోశ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. అయితే దోశకి పిండి రెడీ అండ్ దాంట్లోకి అవసరమైన కూర, యూనో, ఆలు మసాలా, పల్లె రెడీ, అలాగే మరి యూనో దానికి మనం చల్లుకునే పొడి కూడా రెడీ. కానీ ఇప్పుడు మరి ఒక కారం తయారు చేసుకోవాలి. ఏంటంటే అది ఉల్లికారం అనమాట. సో ఉల్లికాయ కారం కోసం ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ముక్కలు చేసుకోవాలి. అండ్ ఎండుమిర్చి వేసుకుని కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలన్నమాట. పసుపు కరివేపాకు డెఫినెట్గా కామన్ అనుకోండి. అయితే వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరి ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ముల్ బగల్ దోశ వేసేసుకోవచ్చు అనమాట. దీనికోసం మరి ఇందాక చేసుకున్న పిండి, పుట్నాల పొడి, ఉల్లికారం, పల్లె, అఫ్కోర్స్ ఆలు కర్రీ అనమాట, పల్లె అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు కాస్ట్ ఐరన్ ప్యాన్లోనే వేసుకోవాలన్నమాట. ఇది దీని స్పెషాలిటీ అది. ఎందుకంటే యూనో ఆ రుచి అనేది అప్పుడు మాత్రమే వస్తుంది అని చెప్తూ ఉన్నారనమాట మేకర్స్ అండ్ అలాగే తినేవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సో కాస్ట్ ఐరన్ ప్యాన్లోనే వేసుకోవాలి. అప్పుడే స్పంజ్లా వస్తుంది అన్నమాట. ఎందుకంటే దీన్ని కొంచెం చిక్కగా వేసుకోవాలన్నమాట. దోశ పిండి అనేది మరీ క్రిస్పీగా పేపర్లా తినేవాళ్ళకి లా కాకుండా ఇది టోటల్గా ఆపోజిట్ అనమాట. కొంచెం పిండి ఎక్కువ వేసుకుని దానికి నెయ్యి వేసుకోవాలన్నమాట. ఇక్కడ జనరల్గా అందరూ ఆయిల్ వేసుకుంటూ ఉంటారు కదా. పెసరట్టుకి మనం నెయ్యి వేయటం వింటాం, కానీ ఈ దోశకి స్పెషల్ నెయ్యి అన్నమాట. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ నెయ్యి వల్లే అసలు టేస్ట్ వస్తుందని చెప్తూ ఉంటారు. సో దీని మీద ఎర్ర కారం ఇప్పుడు తయారు చేసుకున్నది మనం రాసేయాలన్నమాట. మొత్తం రాసేసి మూత పెట్టుకోవాలి కదా. నేను స్టార్టింగ్లో చెప్పినట్టు దోశలకి జనరల్గా మూత పెట్టం మనం నార్మల్గా ఓపెన్గానే వేసుకుంటాం, కానీ దీనికి మాత్రం మూత పెట్టాలి. ఎందుకంటే ఒక సైడే కుక్ చేస్తాం కాబట్టి రెండో సైడ్ పైన మనం మళ్ళీ కుక్ చేయము కాబట్టి అది వేపం కాబట్టి డెఫినెట్గా మరి మూత పెట్టుకోవాలి, అప్పుడే ఉడుకుతుంది అన్నమాట. సో మూత పెట్టేసుకుని కాసేపు ఉన్న తర్వాత

కన్యాకుమారి తయారు చేసుకున్న ఆలు కూర ఏదైతే ఉందో పల్య, అది వేసి పుట్నాలు పొడి చల్లాలన్నమాట. చల్లేసి ఇంకొంచెం సేపు అలా ఉంచేసి జస్ట్ ఒక కొన్ని సెకండ్స్ మూత పెట్టేసి ఆ తర్వాత తీయాలన్నమాట. సో అలా తీస్తూ ఉంటే మరి దోశ వస్తుంది చూశారు. అసలు అది రెడీ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ తినేయచ్చు, లేదు ఇంకా కావాలి అనుకునే వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ఏదైనా చట్నీతో ఆర్ రకరకాల పొడులు మనకి ఎలాగో ఉన్నాయి కదా, డెఫినెట్గా అయితే అవసరం లేదు, దీనికి ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి మనం, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అసలు నోట్లో పెట్టుకోగానే అలా జారిపోతుంది అనమాట గొంతులోంచి. తిన్న తర్వాత డెఫినెట్గా అందరూ ఒక విజిల్ వేస్తారు కదా, ఎందుకంటే అంత బాగుంటుంది కాబట్టి. సో మరి ముల్బగల్ దోశ ఆర్ ముల్బగల దోశ అంత స్పెషల్ అనమాట. సో కర్ణాటక కోలార్ జిల్లాలోని ముల్బగల్ ప్రాంతంలో పుట్టిందనమాట ఈ దోశ. వెరీ వెరీ స్పెషల్, మన హైదరాబాద్లో ముఖ్యంగా చాలా చాలా ఫేమస్ అనమాట. సో ఫ్రెండ్స్ అదనమాట విషయం. ఇప్పుడైతే మంచి పాట చేస్తుంది ఫ్రమ్ ద మూవీ డీజే దువ్వాడ జగన్నాథ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.
1: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ లో 3 గంటలు కావస్తోంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్యం వైపు దూసుకెళ్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుంచి ఈరోజు వర్చువల్గా నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కోసం నషాముక్త్ యువ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ యువత ఎల్లప్పుడూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుండి 1,000,000 పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పీబీజీ సోల్జర్ థాన్ను జెండా ఊపి ప్రారంభించారు. సైనికుల కోసం పరిగెత్తండి, సైనికులతో కలిసి పరిగెత్తండి అనే దార్శనికతతో పౌరులకు, సాయుధ దళాలకు మధ్య బంధాన్ని బలోపేతం చేయడానికి ఈ సోల్జర్ థాన్ ఒక ప్రత్యేక వేదికగా ఉపయోగపడుతుందని రాష్ట్రపతి అన్నారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సాయిదో బక్తియార్ ఒదిలోవిచ్ ఈరోజు నుండి ఈ నెల 5వ తేదీ వరకు

భారతదేశంలో అధికారిక పర్యటన జరుపుతున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్యటనలో భాగంగా ఉదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశమవుతారు. సండేస్ ఆన్ సైకిల్ 84వ కార్యక్రమం ఈరోజు న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. నషా ముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా విద్యార్థులు, ఫిట్నెస్ ఔత్సాహికులు, సైక్లిస్టులు కుటుంబాలను ఒకచోట చేర్చే ఈ కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించేందుకు వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడంతో తిరువనంతపురం, కొల్లాం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఈఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన సెకండ్ సెగ్మెంట్ అయిన డబుల్ కమీటాలోకి. మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవడానికి నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకోవాలంటే సుపైత్ సాంగ్తో స్టార్ట్ చేశారు కదా, వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ విన్నర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Rainbow 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమేమో ఉన్నాము డబుల్ కమీటర్ షోలో, అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. నేను చెప్పాను కదా ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో, డెఫినెట్గా అమృతం అంటే ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలీదు. కానీ చిన్నతనంలో అంటే పుట్టిన తరువాత 6 నెలల దాకా, ఆరెల్స్ లేదు అంటే సంవత్సరం వరకు, మనకి తల్లి అందించే తల్లిపాలు మాత్రం అంతకు మించినవనే చెప్పాలి. మనకు రోగనిరోధక శక్తిని పెంచడంలో, అలాగే ఆరోగ్యంగా మనం పెరగడంలో సహాయపడతాయి. ఆల్మోస్ట్ 99.99%. అందుకే పుట్టినప్పటి నుండి 6 నెలల దాకా తల్లిపాలు మాత్రమే పట్టాలి. అవి కాకుండా ఇంకేమీ పట్టకూడదు మరి పుట్టిన పిల్లలకని చెప్తూ ఉంటారు. అప్పుడే మరి దాని ప్రభావం, అంటే మరి పుట్టినప్పుడు ఏవైతే పాలు మనం తాగామో ఆ ప్రభావమే జీవితాంతం అంతా కూడా చూపిస్తూ ఉంటుంది. మరి దాని మీదే బేస్ అయ్యి ఉంటుంది మన ఇమ్యూనిటీ అండ్ మన హెల్త్ అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మరి యూనో, 1st నుంచి 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా మనం జరుపుకుంటాం అన్నమాట. నిజంగా పిల్లలకి తల్లి పాలు అనేవి ఎంత ఇంపార్టెంటో డెఫినెట్గా ఈ రెండు మాటల వల్లే మనకి తెలిసిపోతుంది కదా. Alright, so friends, ప్రతి మంచి పాట సిద్ధంగా ఉంది. ఫ్రమ్ ద మూవీ నాని నుంచి వచ్చేస్తుంది, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం.

0: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

101.9. వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము డబుల్ కమీటర్ షోలో. నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, డబుల్ కమిటీ షోలో మనం మాట్లాడుకుంటున్నాం మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి. సో ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. యూనో, మన చుట్టూ మన కోసం ఎన్నో బంధాలు ఉన్నాయి. అవన్నీ కూడా రక్త సంబంధాలతో వచ్చే బంధాలు. కానీ ఇటువంటివి ఏమీ లేకుండా వచ్చే బంధమే స్నేహం. మరి మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మన కోసం మనం బాగుండాలి అని ఆలోచించి తపనపడే వాళ్ళే స్నేహితులు. ఎవరున్నా లేకపోయినా ఒక్క మంచి స్నేహితులు ఉంటే చాలు మనల్ని సపోర్ట్ చేయటానికి, అదే మనకు కొండంత బలం అని చెప్తారు. అలాంటి వాళ్ళు మన జీవితంలో అందరికీ లభించాలని డెఫినెట్గా మన అందరం కూడా కోరుకోవాలి కదా. మరి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మనందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ యూనో, ఆగస్ట్ 2nd అని కాదనుకోండి, ఆగస్ట్ నెలలో వచ్చే ఫస్ట్ సండే మనం ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ మరి ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. సో మీ అందరికీ కూడా ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ నీ స్నేహ మూవీ నుంచి మంచి పాట చేస్తుంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: FM Rainbow 101.9.
2: ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనము నము డబుల్ కమీటర్ షోలో నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మనమేమో మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే యూనో, ఆగస్టు 2వ తేదీన, ఆఫ్కోర్స్ ఈ రోజే అనుకోండి, కానీ 1861వ సంవత్సరంలో బెంగాల్లో జన్మించారు మరి ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. ఆయన ఒక పాయనీరింగ్ కెమిస్ట్ అన్నమాట, అంటే కెమిస్ట్రీలో మార్గనిర్దేశం చేసిన వారు, ఒక విద్యావేత్త, అలాగే పరోపకారి. ఆయన్ని మరి అందరూ గౌరవంగా ఫాదర్ ఆఫ్ ఇండియన్ కెమిస్ట్రీగా పిలుస్తారన్నమాట. సో కెమిస్ట్రీకి సంబంధించి, ఆ ఫీల్డ్కి సంబంధించి ఆయన ఎంతగానో మరి శ్రమించటం, అలాగే ఆయన తరపు నుంచి దేశానికి చేయవలసిన సేవ బోల్డ్ అంతా చేశారన్నమాట. అయితే బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ అని భారతదేశంలో మొదటి ఫార్మస్యూటికల్ కంపెనీ వ్యవస్థాపకులుగా కూడా ఉన్నారన్నమాట ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే. మరి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఆయనే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారన్నమాట. ఆయనే పండిత్ రవిశంకర్ శుక్లా గారు. సో 1877 సంవత్సరంలో మధ్యప్రదేశ్లో జన్మించిన ఆయన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. అలాగే తర్వాతి కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారన్నమాట. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి, మంచి విద్యను అందించడానికి ఆయన ఎంతగానో కష్టపడ్డారు. ఆయన గౌరవార్థం మరి రాయ్పూర్లో ఒక విశ్వవిద్యాలయానికి పండిట్ రవిశంకర్ శుక్లా యూనివర్సిటీ అని పేరు కూడా పెట్టడం జరిగిందన్నమాట. అలాగే ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే ఆయన పేరు మీద, అలాగే పండిట్ రవిశంకర్ శుక్లా గారు వీళ్ళిద్దరి పేరు మీద స్టాంపులు, తపాలా బిల్లలు కూడా మరి విడుదల చేయటం జరిగిందనమాట మరి మన కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. అండ్ ఇంకా విశేషాలు ఉన్నాయి, డెఫినెట్గా మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు వచ్చేస్తుంది మంచి పాట ఫ్రమ్ ద మూవీ తండేల్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు డబుల్ కమీటా షో ఆర్జే అనుషాతో అండ్ ఫ్రెండ్స్. మనమున్నాము మరి డేకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ స్వా విశేషాల్లోకి వెళ్ళిపోదాము. అయితే కనుక మరి ఈరోజు ఇంకొక ముఖ్యమైన వ్యక్తి గురించి మన అందరం డెఫినెట్గా మాట్లాడుకోవాలి. ఆయనే పింగళి వెంకయ్య గారు. సో పింగళి వెంకయ్య గారు మనందరికీ తెలుసు, మరి మన భారతదేశానికి సంబంధించి ఫ్లాగ్ జెండాని డిజైన్ చేసిన వారు అని చెప్పేసి. అయితే యూనో మరి పింగళి వెంకయ్య గారు ఫ్రీడమ్ ఫైటరే డెఫినెట్గా, అది కాకుండా కూడా ఆయన ఒక రచయిత అండ్ అలాగే విద్యావేత్త, వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ అంతేకాకుండా మరి జియాలజిస్ట్ కూడా అన్నమాట. నిజంగా ఆయన చాలా చాలా మల్టీ టాలెంటెడ్. అసలు ఆయనకి మరి మన జెండాని డిజైన్ చేయాలన్న ఆలోచన డెఫినెట్గా ఆయన జీవితంలో ఎక్స్పీరియన్స్తో వచ్చింది. మరి ఏంటా ఎక్స్పీరియన్స్ అంటే కనుక ఆయన చిన్న వయసులోనే ఆర్మీ జాయిన్ అవ్వటం జరిగిందనమాట. సో మనకు తెలుసు ఆ రోజుల్లో ఎవరైతే మరి పరిపాలిస్తూ ఉన్నారో మన దేశాన్ని, ఆ ఆర్మీలో జాయిన్ అవ్వటం అండ్ ఇలా నెమ్మది నెమ్మదిగా అక్కడ జరుగుతున్న సంఘటనని చూసి చూసి ఆయనకు అనిపించిందనమాట, అవును నిజంగా మనకి కూడా ఒక జెండా ఉండాలి కదా అని చెప్పేసి. సో అలా ఆయన మరి జెండాని డిజైన్ చేయటం జరిగింది విత్ గ్రీన్ అండ్ సాఫ్రన్ కలర్ అనమాట. మరి 1921 సంవత్సరంలో గాంధీ గారు విజయవాడని సందర్శించినప్పుడు ఆయన అందచేయటం జరిగింది. ఆ తర్వాత అఫ్కోర్స్ మనకి తెలుసు రకరకాల మార్పులు జరగటం అండ్ ఎడిషన్స్ జరగటం దాంట్లో. సో ఫస్ట్లో మరి చరక ఉందన్నమాట, ఇప్పుడు మనం చూస్తున్న 24 స్పోక్స్ ధర్మచక్రం ప్లేస్లో. ఆ తర్వాత 2 కలర్స్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, సో గ్రీన్ అండ్ సాఫ్రన్ ఉన్నాయి. ఆ తర్వాత మరి వైట్ యాడ్ చేయటం జరిగిందనమాట గాంధీ గారు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా మళ్ళీ ఈ చరక ఏదైతే ఉందో దాన్ని ధర్మచక్రం 24 స్పోక్స్తో ఉండే ధర్మచక్రంతో మరి డిజైన్ చేయటం జరిగింది. సో మనం ఈరోజు చూస్తున్న ఫ్లాగ్ ఏదైతే ఉందో మన భారతదేశానికి సంబంధించి మరి అలా రూపాంతరం చెంది రావటం జరిగిందనమాట. మరి పింగళి వెంకయ్య గారు ఫస్ట్ టైం దానికి నాంది పలికిన వారు. మన తెలుగు వారు అవటం మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం. మరి అందులోనూ యూనో ఒక దేశానికి ఇంపార్టెన్స్ చాలా రకాలుగా వస్తుంది. మరి ముఖ్యంగా ఒక

జెండాని, సో నేషనల్ ఫ్లాగ్ని చూసినప్పుడు మనం దేశాన్ని గుర్తుపట్టేస్తూ ఉంటాం. మరి అలాంటి ఒక మంచి పని చేసిన పింగళి వెంకయ్య గారు డెఫినెట్గా యూనో మన వారవటం చాలా చాలా అదృష్టం కదా, నిజం. ఆల్ రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మరి మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ జుమ్మంది నాదన్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: మీరు వింటున్నారు 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో 4 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల నెరవేరుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారిస్ మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం మెగా రక్తదాన ఉద్యమ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్లో ఈరోజు కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ అధికారిక ఫ్లీట్ హ్యాండోవర్ కార్యక్రమం జరిగింది. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాలోని తప్తపానీలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతికతతో నిర్వహించే ఏర్పాట్లను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరగనుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాల్పంచుకుంటున్న ఇతర భాగస్వాములను సన్నాహాలను మంత్రి అంచనా వేశారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం రూపకల్పన ద్వారా భారత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు.

ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కెనడాలోని కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్తో డిజిటల్ విద్యాభివృద్ధికి కీలక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, కృత్రిమ మేధస్సు ఆధారిత విద్య, అధ్యాపకుల నైపుణ్యాభివృద్ధి, పరిశోధనల రంగాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. ఈ ఒప్పందాన్ని విశ్వవిద్యాలయం చరిత్రలో గేమ్ చేంజర్గా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున జమ్మూకాశ్మీర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మోర్బి, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా ఐఎండి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఎంటర్ అయిపోయాము మన నెక్స్ట్ సెగ్మెంట్ అయిన స్నాక్ టైంలోకి. సో మరి స్నాక్ టైంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఏ సినిమాలు కొత్తగా మరి షూటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాయి, ఏ సినిమాలకు రిలీజ్ డేట్స్ ఇచ్చారు, అండ్ ఏ సినిమాలు షూటింగ్ పరంగా ఎంతవరకు వచ్చారు, నిర్మాణాంతర కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఇలాంటి విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మన స్నాక్ టైంలో. మరి సుపైత్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ యముడు నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో ద జీవితం, రంగులమాయ.

0: వినండి, మీరు పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి విన్నారా?
1: భారత్ సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
0: దీంతో మీ ఇల్లు సూర్యఘర్ అవుతుంది, అంటే కరెంట్ బిల్ సున్నా. ఇంకా ఎక్కువ కరెంట్ ఉత్పత్తి అయితే విద్యుత్ గ్రేడ్ కు అమ్మి డబ్బు సంపాదించవచ్చు. అయితే ఎందుకు ఆలస్యం? ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఇన్.

FM Rainbow 101.9. సారచారు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మీరు వింటూ ఉన్నారు స్నాక్ టైమ్ ఆర్జానుషతో. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనమేమో మరి మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాము. సో మరి మన హీరో వరుణ్ తేజ్ గారు మేర్లపాక గాంధీ గారి దర్శకత్వంలో రాబోతున్నారు కొరియన్ కనకరాజు సినిమాతో మన అందరి ముందుకి. మరి ఆగస్టు 7వ తేదీన రిలీజ్ చేయడానికి టీమ్ మెంబర్స్ అంతా కూడా రెడీ అయిపోయారన్నమాట. ఈ సినిమాలో మరి నటిస్తూ ఉన్నారు రితికా నాయక్ యాజ్ అ హీరోయిన్గా. సో ఇది ఒక వెరీ డిఫరెంట్ ఫిల్మ్ అని చెప్తూ ఉన్నారు. మన ఇప్పటిదాకా మరి వరుణ్ తేజ్ గారిని ఇలాంటి ఒక రోల్లో చూడలేదు అని చెప్పేసి. అండ్ ఈ సినిమాలో కామెడీకి అయితే పెద్దపీట వేయడం జరిగిందని చెప్తూ ఉన్నారనమాట. మరి కమెడియన్ సత్య గారు చేసిన కామెడీ అయితే హైలైట్గా నిలుస్తుంది ఈ సినిమా అంతటికని చెప్తూ ఉన్నారు. సో డెఫినెట్గా మనందరికీ తెలుసు మరి తను కామెడీ టైమింగ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మరి ఈ సినిమాలో అంతకు మించి ఉంటుందని చెప్తూ ఉన్నారు. మరి థమన్ గారు సో యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా బాగుంది, యాప్ట్గా ఉంది. సినిమాకి మీరు అందరూ కూడా ఎంతో ఎంజాయ్ చేస్తారని చెప్తూ ఉన్నారన్నమాట టీమ్ మెంబర్స్ అంతా. సో మరి ఎక్కువ రోజులే

లేదు కాబట్టి హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు. దానికైతే టైం ఉంది, మంచి పాట వినడానికైతే టైం అవసరం లేదు. కాబట్టి వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ మిస్టర్ నుంచి, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

సో ఫ్రెండ్స్, మనం ఏమో స్నాక్ టైంలో మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే మరి మన దర్శకులు రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారి కాంబినేషన్లో రాబోతున్న సినిమా వారణాసి మనందరికీ తెలిసింది. అయితే యూనో ఇట్స్ అ హై బడ్జెట్ మూవీ అండ్ విజువల్లీ కూడా చాలా చాలా కన్నుల పండుగగా ఉండేలాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. మరి నిర్మాణాంతర కార్యక్రమాల్లో చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారు. అంతేకాకుండా మరి క్లైమాక్స్ షూట్ చేయడానికి చాలా చాలా సన్నాహాలు చేస్తూ ఉన్నారంట. ఎందుకు అంటే కనుక యూనో అది చాలా చాలా ముఖ్యం. ఇప్పటి వరకు కూడా యూనో ఈ మధ్యకాలంలో డెఫినెట్గా మనం ఎవరూ చూడని ఊహించని విధంగా క్లైమాక్స్ మరి చిత్రీకరణ చేయాలి అని ప్లానింగ్ జరుగుతూ ఉంది. సో యూనో మంచి అంటే యాక్షన్

చాలా చాలా ముఖ్యం. ఇప్పటి వరకు కూడా యూనో ఈ మధ్యకాలంలో డెఫినెట్గా మనం ఎవరు చూడని ఊహించని విధంగా క్లైమాక్స్ మరి చిత్రీకరణ చేయాలి అని ప్లానింగ్ జరుగుతూ ఉంది. సో యూనో మంచి అంటే యాక్షన్ సన్నివేశాలు అందులో ఎక్కడ అంటే మౌంటైన్స్ అండ్ మంచి నేచర్ మధ్యలో మరి క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారంట. అఫ్కోర్స్ మనకు తెలిసిందే, మరి దీంట్లో ప్రియాంక చోప్రా గారు హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు, యాజ్ ఎ మందాకినిగా క్యారెక్టర్ కనిపించబోతున్నారు. అండ్ మహేష్ బాబు గారు రుద్రగా అలాగే శ్రీరాముడిగా డ్యుయల్ రోల్లో కనిపించబోతూ ఉన్నారన్నమాట. మరి ఎంఎం కీరవాణి గారు సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డెఫినెట్గా అందరినీ కూడా అలరిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ కూడా ఉన్నారు. సో ప్రతిరోజు కూడా అంచనాలు పెంచేస్తూ ఉందన్నమాట ఈ సినిమా మీద కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, నిజంగా చూసిన తర్వాత డెఫినెట్గా ఆ స్క్రీన్ మీద విజువల్ ఎఫెక్ట్స్తో డెఫినెట్గా మైండ్ బ్లాక్ అయితే అయిపోతుంది మనందరికీ కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే సరేలేరు నీకెవరు నుంచి సుభైత్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM Rainbow, Rainbow the Jeevitam, Rangulamayam.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: FM Rainbow 101.9.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature,
2: tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: FM Rainbow 101.9.
4: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం ఉన్నాము స్నాక్ టైంలో. అండ్ నేను మీ ఆర్జే అనూష. సో ఫ్రెండ్స్, మరి స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మరి మూవీ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాలకు వెళ్ళిపోతే కనుక, మన అల్లు అర్జున్ గారు యూనో చాలా చాలా బిజీగా ఉన్నారు రాక చిత్రం షూటింగ్లో. అఫ్కోర్స్ యూనో చాలా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇట్స్ అ వెరీ డిఫరెంట్ మూవీ అని చెప్తూ ఉన్నారు. అల్లు అర్జున్ గారిని ఇప్పటి వరకు మనం అలాంటి ఒక క్యారెక్టర్లో డెఫినెట్గా చూడలేదు అని యూనో వాళ్ళు చెప్పటమే కాదు, మనం అప్పుడప్పుడు చూస్తున్న యూనో చిన్న చిన్న పిక్చర్స్తో కానీ ఇలా తెలిసిపోతుంది వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్తో కానీ. అయితే ఇప్పుడు కొత్తగా ముంబైలో మరి షెడ్యూల్ స్టార్ట్ అయిందనమాట. అంతా కూడా చాలా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే దీనికి విజువల్ ఎఫెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి కంప్లీట్ చేసిన తర్వాతే మేము చెప్పగలము ఎప్పుడు రిలీజ్ చేస్తాము ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మరి అంత డిఫరెంట్గా ఉంటే వెంటనే ఫాస్ట్గా మనం రిలీజ్ చేసేయాలి అన్న దాంట్లో ఏమైనా కొంచెం అటు ఇటు జరిగితే పిక్చర్కు నా అందం పోతుంది కాబట్టి అలా ఏమీ కాకుండా కంప్లీట్గా అంతా అయిన తర్వాత రిలీజ్ డేట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తామని టీమ్ మెంబర్స్ అంతా చెప్తూ ఉన్నారన్నమాట. సో యూనో ఆయన క్యారెక్టర్ అండ్ సినిమా మొత్తం కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి ఆల్ టుగెదర్ మరి రాక అనేది చాలా డిఫరెంట్ మూవీ అని చెప్తూ ఉన్నారు. అఫ్కోర్స్ మా టైటిల్ బట్టే అర్థమవుతుంది ఎంత డిఫరెంట్ అనేది. అఫ్కోర్స్ ఈ సినిమా అయిన తర్వాత అల్లు అర్జున్ గారు మరి స్టార్ డైరెక్టర్ అయిన లోకేష్ కనకరాజ్ గారితో కూడా ఒక సినిమా ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. ఈ సినిమాతో బిజీగా ఉన్నారు కాబట్టి ఆ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా జరుగుతుందన్నమాట చాలా చాలా ఫాస్ట్గా. సో అదే అయిపోయిన తర్వాత మరి డెఫినెట్గా దీనిలో జాయిన్ అవుతారు మరి అల్లు అర్జున్ గారు. మనకు తెలుసు పుష్ప సినిమాతో మన అందరినీ ఎంతగానో ఎంటర్టైన్ చేశారనమాట. మరి నెక్స్ట్ సినిమా మన ముందుకు రావాలంటే మనం కాస్త వెయిట్ చేయాలి. కానీ సూపర్ హిట్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ పుష్ప 2 నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

ರೈನ್ಬೋ 101.9. సరే నేడు చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నమ్ము స్నాక్ టైంలో ఎండ్ మాట్లాడుకుంటూ ఉన్నాము మూవీ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. అయితే మరి చిరంజీవి గారు అండ్ అలాగే బాబీ గారి కాంబినేషన్లో మరి ఒక సినిమా రాబోతుంది. అఫ్కోర్స్ చిరంజీవి గారికి 158వ చిత్రం అనమాట. అయితే దీంట్లో డ్యువెల్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు అని చెప్పడం జరిగిందనమాట మొదటి నుంచి కూడా. అఫ్కోర్స్ ఏంటి ఆ క్యారెక్టర్స్ అనేది మాత్రం చెప్పలేదు, కానీ ఇప్పటికీ మాత్రం తండ్రి కొడుకుల పాత్రలు అని వినిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అయితే టీమ్ మెంబర్స్ అయితే ఇంకా చెప్పలేదనుకోండి, అవును కన్ఫర్మ్గా తండ్రి కొడుకులే అని చెప్పేసి. అఫ్కోర్స్ ఆయన అంతకుముందు కూడా సినిమాలు మనం చూడటం జరిగింది, నేను అందరివాడు చిత్రంలో అండ్ అలాగే స్నేహం కోసం చిత్రం, ఇలా మనం ఆల్రెడీ తండ్రి కొడుకులుగా నటించడం మనం చూసాము. కానీ దీంట్లో మాత్రం అంతకు మించి ఉంటుంది. డెఫినెట్గా మీరైతే ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి మరి ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్స్కి సంబంధించి అని చెప్తూ ఉన్నారనమాట. సో ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చాలా బాగుంటాయి ఈ సినిమా మొత్తంలో, ఎందుకంటే మరి బాబీ గారు చిరంజీవి గారి కోసమే ప్రత్యేకంగా స్పెషల్గా మరి ఈ కథ రాయటం అండ్ ఆ కథలో ఆయన క్యారెక్టర్కి వేరియేషన్స్ రాయటం జరిగింది అని చెప్తూ ఉన్నారనమాట. నిజంగా అఫ్కోర్స్ మనం జనరల్గా వాల్తేరు వీరయ్య సినిమా చూడటం జరిగింది, అంటే యూనో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ అలా చూసాం, కానీ దీంట్లో సంథింగ్ స్పెషల్ చూపిస్తానని చెప్తూ ఉన్నారనమాట బాబీ గారు. మరి ఏంటి అనేది కాస్త వెయిట్ చేయాలి, కానీ సూపర్ హిట్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అందరి వాడు నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో రెయిన్బో.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం ఇంతవరకు స్నాక్ టైంలో మరి మూవీ ఇండస్ట్రీకి సంబంధించి బోల్డెన్ విశేషాలు తెలుసుకున్నాం కదా. మరికొద్ది క్షణాల్లో 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా వేర్వేరుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల బందోబస్తులో తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పరిశీలించారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు 2500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ఫేషియల్ రికగ్నిషన్, క్యూ మేనేజ్మెంట్, థ్రెషోల్డ్ మ్యాపింగ్ వంటి ఏఐ సాంకేతికతతో రద్దీని పర్యవేక్షిస్తూ తొక్కిసలాటలు, నేరాలు నివారించేందుకు చర్యలు చేపట్టినట్టు సిపి వెల్లడించారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హకదాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ ఎడిషన్ ముగిసింది. జౌళి మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన ఈ హకదాన్ భారతదేశ చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, వ్యవస్థాపకత, సుస్థిర పరిష్కారాలు ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ఎన్బీఏ దేశంలోని 3 పరిశోధనా సంస్థలు, 33 రాష్ట్ర జీవ వైవిధ్య మండళ్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్లకు మొత్తం 8.22 కోట్ల రూపాయలు విడుదల చేశారు. దేశ జీవ వనరుల వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్దంగా, సమానంగా పంచాలన్న భారత నిబద్దతకు ఇది నిదర్శనమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ద్వైపాక్షిక అంశాలపై భారతదేశ సహకారం కావాలంటే పాకిస్తాన్ ముందుగా తాను నిర్మించుకున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూల్చివేయాలని అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా నొక్కిచెప్పారు. తన అంతర్గత సమస్యల నుండి దృష్టి మరల్చడానికి భారతదేశంపై యుద్దం చేస్తామని బెదిరించడం ఇస్లామాబాద్కు ఒక సాధారణ విధానంగా మారిందని క్వాత్రా పేర్కొన్నారు. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి 6వ తేదీ వరకు తూర్పు, మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. బ్యాడ్మింటన్లో భారతదేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన తైపీ ఓపెన్

ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో వియత్నాంకు చెందిన ఆరవ సీడ్ నుయోన్ ధుయీ లిన్పై విజయం సాధించి ఆమె ఈ ఘనత సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను మీకోసం, మీకు వినిపించడానికి తాజా ట్యూన్స్, మరి యూనో లేటెస్ట్ అప్డేట్స్. అలా అలా ఎలా తెలుసుకుంటామో, లేటెస్ట్ సాంగ్స్ కూడా వింటే మన మైండ్ కూడా అప్డేటెడ్గా ఉంటుంది కదా. సో డెఫినెట్గా మరి తాజా అయిపోదాము, తాజా ట్యూన్స్ అండ్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాం. ముందుగా వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಂಚಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: FM Rainbow 101.9.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఆర్జే అనుషాతో. సో ఫ్రెండ్స్, హ్యాపీ హ్యాపీగా తాజా ట్యూన్స్ వింటూ ఉన్నారు కదా. నిజమే, యూనో ఎప్పుడు కూడా తాజా తాజాగా ఉండాలి అంటే తాజాదనం తీసుకొచ్చే పనులే చేస్తూ ఉండాలి. అందులో యూనో డెఫినెట్గా మంచి మ్యూజిక్ అయితే వింటూ ఉండాలి. మరి మంచి మ్యూజిక్ వినాలి అండ్ తాజాగా ఉండాలి అంటే మన తాజా ట్యూన్స్ వింటూ ఉండాలి. సో మరి సూపర్ సాంగ్ వచ్చేసింది మీ అందరి కోసం. ఇప్పుడైతే ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.
2: ఈ గాలి, ఆ హోరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
3: ఉండిపోదాం.
2: ఎలా, టైం అయిపోతుంది కదా.
3: ఆపేద్దాం.
2: అలా సినిమాల్లోనే అవుతుంది.
3: అయితే అక్కడికే వెళ్దాం.
2: ఏ హీరో, అలా ఎలా?
3: ఓ హీరోయిన్, ఇలా

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

రంగులమాయం. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో మన రెయిన్బో క్లాక్లో 5:45 సమయం అవుతుంది. మరి ఇది మన చట్టం శీర్షికకి సమయమైంది. ఈరోజు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9.
1: మేరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పొన్నం అశోక్ గౌడ్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ వరకట్నం అనేది సమాజంలో ఒక చీడలా తయారైంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకురాబడింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటండి?
1: చట్టాన్ని మాత్రం 1961లో చేశారు, ఇంప్లిమెంటేషన్ కూడా 61 వచ్చింది. ఆ రోజులో ఉన్న ఏదైతే మన సోషల్ దురాచారం ఏదైతే ఉందో, కట్నం వరకట్నం ఇస్తే తప్ప పెళ్లిళ్ళు కాని పరిస్థితి, ఆ వరకట్నం కూడా డిమాండ్గా ఇంత ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం లేకపోతే ఇంత ఇవ్వాలనేది ఉండే, దాన్ని నిషేధించడం వల్ల సరే ఇంప్లిమెంటేషన్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే చాలామంది ఏం చేస్తారు, వరకట్నం అనే పేరు చెప్పకుండా కట్నా కానుకలని లాంఛనాలని ఇలా ఇలా ఏదైతే ఉందో వాళ్ళు చేసింది. కాకపోతే ఒక ప్రొడక్షన్ మాత్రం వచ్చింది ఉమెన్కు చాలా మట్టుకు. అంటే మన సొసైటీ డివైడెడ్ సొసైటీ, కొన్ని జాగాల్లో అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తే, కొన్ని జాగాలు అబ్బాయిలు అమ్మాయిలకు ఇచ్చే కట్నం కూడా ఉన్నది,
0: కన్యాశుల్కం
1: కూడా ఉన్నది. ఈ రోజు కూడా ఇంకా ట్రైబల్స్ కమిటీలో కంటిన్యూ అవుతున్నది, అంటే తగ్గింది, చాలా తగ్గింది. కాకపోతే ఈ రోజున ఏదైతే ఎడ్యుకేషన్ వచ్చినాక, ఎంప్లాయ్మెంట్ పెరిగినాక చాలా డిమాండ్ తగ్గి, జస్ట్ వాళ్ళు ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటారు తప్ప అదేం లేదు. కాకపోతే ఆ రోజున పర్టికులర్ అవసరం ఉండే ఈ నీడ్ ఆఫ్ ద అవర్ ఆన్ దట్ డే, అంటే వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలే అనేది డిమాండ్ మాత్రం నిషేధిస్తూ ఆ రోజు ఇది చట్టం తీసుకురావడం.
0: వాస్తవానికి ఒకప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేటప్పుడు తనకు సౌకర్యంగా ఉండే విధంగా కొన్ని వస్తువులు లాంఛనాలు, పూర్వం అయితే కొన్ని ఆవులు వీటిని కూడా పంపించేవాళ్ళంట తన పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు. అది ఒక సంప్రదాయంగా ఒక అవసరంగా ఉండింది, కాస్త దురాచారంగా మారిపోయి ఎదుటి వాళ్ళని పీడించే పరిస్థితికి వెళ్ళిపోయింది.
1: దాని వల్లనే ఇబ్బంది. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛందంగా మా అమ్మాయి బాగుండాలి, మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్కి ఇస్తాం, మేము స్వచ్ఛందంగా ఇస్తామంటే ప్రాబ్లం లేదు, ఎక్కడైతే డిమాండ్ చేస్తారో అక్కడ మాత్రమే నిషేధించబడ్డది. దిర్ ఇస్ నో డిమాండ్. డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం, డబ్బులు ఇస్తేనే మేము ముందుకు పోతాం అంటే అక్కడ ఆ డిమాండ్ మాత్రం వ్యతిరేకిస్తూ ఇది చట్టం చేయడం జరిగింది.
0: ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? అంటే ఒకవేళ ఎవరైనా డౌరీ అడగడం కానీ తీసుకోవడం కానీ చేసినట్లయితే ఈ చట్టంలో ఏ రకంగా వారి పట్ల చర్యలు తీసుకోవచ్చు, ఏ రకమైన అంశాలు పొందుపరచారు?
1: డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో పర్టికులర్లీ సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 ఉంటుంది డీపీ యాక్ట్తో. అందులో ఏదైతే డౌరీ డిమాండ్ చేస్తే, డిమాండ్ చేసిన వాళ్ళకు 5 ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది. అది ఒకసారి కంప్లైంట్ ఇట్లా చేస్తే అక్యూజ్డ్, అంటే ఎవరైతే నిందితుంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము డిమాండ్ చేయలేదు అని అక్విటల్ కావాలంటే.
0: అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్
1: లైస్ ఆన్ అక్యూజ్డ్,
0: నిందితుడి మీద ఉంటుంది.
1: నిందితుడి మీద
0: నేను చేయలేదు, నేను అడగలేదు
1: అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని చాలా చట్టం వచ్చాయి 498A, తర్వాత చాలా సబ్సెక్షన్ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా ఇలా స్త్రీకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇమ్మీడియట్ రిలీఫ్ అడగవచ్చు, అంటే మనం ఇంటరిమ్ రిలీఫ్ కూడా అడగచ్చు, మెయింటెనెన్స్ అడగచ్చు, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఉంటాయి.
0: అశోక్ గౌడ్ గారు, ఒకవేళ ఏదైనా ఒక కుటుంబంలో తొలుత పెళ్లి చేసి ఇరుపక్షాలు సమ్మతంతో కొన్ని లాంఛనాలు కానీ బహుమతులు కానీ ఇచ్చుంటారు, ఆ తర్వాత అదనపు వరకట్నం కావాలని, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చింది, మాకు స్థాయి పెరిగింది కాబట్టి మిమ్మల్ని అప్పుడు తక్కువలో మేము పెళ్లి చేసుకున్నాం, మాకు ఇంకా కొంచెం ఇవ్వాలి అని సందర్భాలు కొన్ని కనబడుతుంది. దీని విషయంలో కూడా ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పనిచేస్తుంది.
1: మెయిన్ గా దాని గురించి యాక్చువల్ గా స్వచ్ఛందంగాను పెళ్లిలో కానుక రూపంలో లేదన్నా ఇచ్చుకుంటే ఇద్దరికి ఇబ్బందులు లేనప్పుడు ఏం ప్రాబ్లం, కానీ ఎప్పుడైతే నువ్వు డిమాండ్ చేస్తావో నా స్థాయి పెరిగిందనో లేకపోతే నాకు ఇంకేదో వచ్చిందనో లేకపోతే నీకు సంపాదన వచ్చిందనో ఎక్కడైతే డిమాండ్ చేస్తారో అప్పుడు ఈ చట్టం అడ్డుకుంటాం.
0: ఇచ్చేవాళ్ళను కూడా

0: అడిగే వాళ్ళతో పాటు ఇచ్చే వాళ్ళ పట్ల కూడా శిక్ష ఏమైనా ఉంటుందంటారు?
1: ఉంటుంది జనరల్ గా, కానీ కాకపోతే ఏంటంటే డిమాండ్ అనేది ఇచ్చే వాళ్ళు చేయరు, మేము ఇస్తాం తీసుకొని డిమాండ్ చేయరు. అంటే ఇవ్వడము అనేది వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు, నువ్వు తీసుకుంటావు అది వేరే విషయం, అది కూడా బిడ్డకి ఇస్తారు. మనకు ఆచారం తరతరాల నుంచి వచ్చిన ఆచారం అది. కానీ తప్ప నువ్వు డిమాండ్ చేసి వాళ్ళని హరాస్మెంట్ చేయడం వల్ల ఆల్టర్నేటివ్ సెక్షన్స్ ఇంప్లిమెంట్ ఇస్తా అందులో.
0: అంటే కేవలము డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కేవలం ఒక డిమాండ్ ఒకటే కాకుండా దానికి అనుబంధంగా ఉండే మిగతా దుశ్చర్యలు అన్ని కూడా
1: చట్టంలో.
0: అంటే ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఎవరైనా ఒక వ్యక్తి తన భార్యతో తన అత్తగారింటి నుంచి నాకు అదనపు కట్నం కావాలను లేదా కట్నం కావాలని డిమాండ్ చేసినప్పుడు వాటి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఏ రకమైన ముందస్తు చర్యలు చేయాలట?
1: అంటే ఇప్పుడు ఏం చేశారంటే యాక్చువల్లీ దీన్ని ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు కొంచెం మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొందరు వ్యక్తిగత కక్షల వల్ల రియల్ డిమాండ్ లేనప్పటికీ కూడా నన్ను డిమాండ్ చేస్తుండని వేరే కారణాల వల్ల, ఓన్లీ నిందితులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ కాకుండా అత్తమామలు, ఆడబిడ్డలు, ఆడబిడ్డల భర్తలు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి మీద కేసులు పెట్టుకునే
0: సందర్భాలు చూస్తుంటారు.
1: అటువంటప్పుడు సుప్రీంకోర్టు కానీ మన హైకోర్టులు కానీ చాలా స్పష్టంగా చెప్పాయి, ఎక్కడైతే చట్టాన్ని దుర్వినియోగపరుస్తారో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తూ. రెండోది ఏమంటే ఫస్ట్ ఇప్పుడు ఇలా కొత్త సిస్టమ్ ఏమొచ్చింది, డీవీసీ కానీ లేకపోతే డోరీ ప్రొబేషన్ యాక్ట్ కింద కానీ లేకపోతే 498 కింద కానీ ఫస్ట్ కంప్లైంట్ చేయగానే కౌన్సిలింగ్ చేయమంటాం. యాక్చువల్గా పోలీస్కి పవర్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఒక మన వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఒక కమిటీ ఉంటుంది
0: కౌన్సిలింగ్ సెంటర్,
1: కౌన్సిలింగ్ సెంటర్స్ పంపించి వాళ్ళని కౌన్సిలింగ్ రియల్ అసలు ఏంది ఇంత ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే వాళ్ళకి సరి చేసుకునే అవకాశం ఉందా. ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అంటే కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక వ్యవస్థ ఏమవుతుంది, ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఇనిషియల్లీ ఏం చేస్తారంటే ఈ చట్టంలోనే ఉన్నప్పటికీ కూడా కొంచెం దానికి వెసులుబాటు కల్పిస్తూ ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు ఒక సెటిల్మెంట్ చేయాలంటే వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ద్వారా రకరకాల వ్యవస్థల ద్వారా దాని కూడా దొరుకుతుంది.
0: అంటే పూర్వము పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి ఇరుపక్షాల పెద్దలు కూర్చొనే విధంగా దీన్ని అచ్చ చెప్పి వాళ్ళ మధ్యలో ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినట్టుగా ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకునే ముందే ఒక కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర పంపించి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ భేదాభిప్రాయాల్ని తీర్చి వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చే ప్రయత్నం చేస్తారు.
1: ఉమెన్ అందులో స్పెసిఫికల్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, మన రాష్ట్రంలో ఉంది. దాంట్లో ఒక వింగ్ ఏర్పాటు చేశారు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు పెట్టారు. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవసరం కూడా లేదు. ఆ సెంటర్కి వెళ్ళినా కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, కౌన్సిలింగ్ చేస్తారు. దే విల్ టేక్ ఎవ్రీ కేర్.
0: భరోసా కేంద్రం కూడా
1: భరోసా కేంద్రం అదే పేర్లు, ఒక్కొక్కడ ఒక భరోసా అని వేరే స్టేట్లో వేరే పేర్లు పెట్టిన ఇట్లా ఎన్నో ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎనీహౌ మొత్తానికి మాత్రం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏమో యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కొంచెము ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు వేరే నేరాలతో పోలిస్తే అంత కఠినంగా చట్టం చూస్తలేదు.
0: ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ
1: వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాలి కాపురం కానీ ఒక కుటుంబ వ్యవస్థ కొనసాగాలంటే ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకోవాలి.
0: కలిసి ఉండడంలో ఉండే సుఖము విడిపోవడంలో అంత ఉండదు. కాబట్టి
1: అంటే సొసైటీకి ఇట్ సెన్స్ డేంజర్ సిగ్నల్స్. ఎందుకంటే పర్టికులర్లీ మన కంట్రీ కుటుంబం ఒక వ్యవస్థ మొదటి నుంచి కూడా ఉన్నది ఇక్కడ కుటుంబ వ్యవస్థ. వేరే ఫారిన్ కంట్రీస్ తో తీసి మనం పోల్చలేం. అటువంటిప్పుడు ఏం చేస్తుంటే ఒక కుటుంబం విచ్ఛిన్నమైతే చాలా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే
0: కుటుంబం మీద ఇంపాక్ట్
1: ఉంటుంది, పర్టికులర్లీ చిల్డ్రన్ మీద. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఉండాలి అక్కడ ప్రాబ్లం, మళ్ళీ ఎందుకంటే ఎక్స్పాండ్ అయితేనే ఉంటుంది ఆ డిస్ప్యూట్. కాబట్టి దానికంటే ముందే వీళ్ళంతా మటుకు సెటిల్మెంట్ చేయాలి. అయితే గత రోజుల్లో మీరు అన్నట్టు పెద్ద మనుషులు అంటే కులం పెద్దలని
0: ఉమ్మడి కుటుంబాలు
1: ఉమ్మడి కుటుంబాలే ఉండేవి, వాళ్ళు సెటిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఆ బాధ్యత పోషిస్తుంది.
0: అంటే పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఒక దగ్గర అందరు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్ని చిన్న చిన్న పొరపాట్లు కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా పెద్దల మధ్యలో కుదిర్చేవాళ్ళు. ఇప్పుడు ఆధునికత అని ఉద్యోగరీత్యా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయి ఫ్రాగ్మెంట్ అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఈ పెద్ద మనుషుల పాత్ర ప్రభుత్వమే పోషించి వాళ్ళ కౌన్సిలింగ్
1: చేస్తారు.
0: కౌన్సిలింగ్ స్టేజ్లో కూడా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి సయోధ్య కుదరనట్టయితే ఆ నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది?
1: నెక్స్ట్ స్టేజ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు.
0: ఎఫ్ఐఆర్
1: రిజిస్టర్ కంప్లైంట్ బేసింగ్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఒకటి మనకు 41A అని ఒకటి నోటీస్ ఉంటుంది, అది ఉంటుంది. ఎందుకంటే బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి అందులో నోటీసెస్ పంపించేసి ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేస్తారు. చార్జ్షీట్ ఫైల్ చేసినాక వీళ్ళు కోర్టుకు అపీర్ కావాల్సి వస్తుంది. అక్యూరేట్ అయినాక అక్కడ ఎవిడెన్స్ బేసింగ్ అనే ఎవిడెన్స్ చెప్పాను కదా, ఈ యాక్ట్లో చట్టంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్యూరేట్ అప్రూవ్ చేసుకోవాలి. డోరీ హెరాస్మెంట్ చేయలేదు, ఇట్ ఈస్ ఏదైనా ఫాల్స్ కేసు అనో లేకపోతే కావాలని పెట్టిన కేసు అనో తప్పుడు కేసు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం అక్యూర్ మీద ఉంటుంది. కాబట్టి ఆయన కూడా ఎవిడెన్స్ లీడ్ చేయొచ్చు, లేకపోతే ఆ ఎవిడెన్స్లో కూడా చాలా లొసుగులు కావచ్చు ఏదైనా అవ్వచ్చు. దాన్ని బట్టి ఇరు తరఫున వాదనలు. ఇది గవర్నమెంట్ అడ్వకేట్ ఉంటాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు.
0: పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రజెంట్ చేసిన ఎవిడెన్స్ సాక్ష్యాలు అన్నింటిని కూడా రిఫ్యూట్ చేస్తూ
1: మళ్ళీ డిఫెన్స్ కౌన్సిల్ గా అన్నీ ఎదుర్కొని వీళ్ళు ఎవిడెన్స్ కూడా పెట్టుకొని

0: అప్పుడు జడ్జి తెచ్చింది సత్యమైన ట్రూ అని లేదనేది అక్కడ ఫ్యాక్షన్ ద్వారా కరెక్ట్ కాదు.
1: అంటే పూర్వాపరాలు సాక్ష్యాధారాలు అన్ని విచారించిన
0: తర్వాత కేసులో నిజంగా ఇందులో డిమాండ్ చేశారు డోరీ కోసం, హెరాస్మెంట్ చేశారు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఫిజికల్ టార్చర్ చేశారు, ఉంటే ఎన్నో ఉంటాయి, అవన్నిటిని బట్టి వాళ్ళకి శిక్ష అమలు చేస్తారు.
1: అందులో ఇతరత్ర ఉండే సెక్షన్లతో పాటు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ల పైన కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరిపైనైనా ఇలా పనిష్మెంట్ డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళు అప్పీల్కి పోయే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉన్న ప్రతి దాంట్లో ఉన్నట్టు ఇందులో కూడా అప్పీల్ వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇది యాక్చువల్గా అంటే కింది స్థాయిలో మెజిస్ట్రేట్ స్థాయిలో జరుగుతుంది, దీని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు అప్పీల్ చేయొచ్చు, దాని తర్వాత హైకోర్టు పోవచ్చు, దాని తర్వాత సుప్రీంకోర్టు స్పెషల్ తీసుకోవచ్చు.
1: అశోక్ గౌడ్ గారు, ముఖ్యంగా కొన్ని కేసులు కాంపౌండబుల్ అంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని అంటారు, కొన్ని కేసులు కాంప్రమైజ్ నాన్ కాంపౌండబుల్ అంటారు. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద చేసిన కేసులు కంప్లైంట్స్ కాంప్రమైజ్ చేసుకోవచ్చా?
0: కాంప్రమైజ్ చేసుకోవచ్చు, కొన్ని సెక్షన్లు మాత్రం విత్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ చేసుకోవాలి.
1: కాబట్టి సాధ్యమైనంత వరకు రాజీ మార్గమే రాజమార్గం,
0: బెస్ట్ రాజమార్గమే రాజమార్గం.
1: కాబట్టి ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు పెట్టే వాళ్ళైనా, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు బారిన పడి నిందితులుగా ఉన్న వాళ్ళైనా కానీ పెద్ద మనుషుల మధ్య మంచి అండర్స్టాండింగ్, ఈ మధ్యలో కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఏదైనా చిన్న చితక భేదాభిప్రాయాలు ఉన్నా కానీ కలిసి సర్దుబాటు చేసుకున్నట్లయితే ఈ కేసెస్ నుంచి కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా తిరిగి మళ్ళీ కుటుంబాన్ని కలిసి ఉండే అవకాశం ఉందంటారు.
0: ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. హైదరాబాద్ హైకోర్టులో చూస్తే డైలీ ఎన్ని లేకుండా కానీ ఒక 15-20 కాంప్రమైజ్ కేసెస్ ఉంటాయి, అందులో మ్యాక్సిమం 498 కేసులు డోరీ కేసులే ఉంటాయి, చాలామంది సెటిల్మెంట్ చేసుకుంటారు.
1: కాబట్టి కోర్టులో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నట్లయితే అండర్స్టాండింగ్తో కాంప్రమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
0: అది ఉత్తమం అని కూడా నా అభిప్రాయం.
1: చాలా మంచి విషయాన్ని తెలియజేశారు అశోక్ గౌడ్ గారు. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇదే మన చట్టం శీర్షికన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: FM Rainbow 101.9.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియోలో టైం 6:07 అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. బయట వాతావరణం బ్రహ్మాండంగా ఉంది, వర్షం భయంకరంగా పడుతుంది. మరి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు వెహికల్స్ క్యాచ్ చేయడం కోసం, కానీ చాలా జాగ్రత్త మై డియర్ ఫ్రెండ్స్. మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తున్నాయి, అలాగే మరి కొంతమంది రోడ్ ఇటు నుంచి అటు దాటే క్రమంలో తొందరలో కింద పడే అవకాశం కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. మరి హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది అన్ని చోట్ల కూడా. ఫెంటాస్టిక్ మరి ఈరోజు వీకెండ్, 2nd August 2026. మీ అందరికీ కూడా కలర్స్ ఆఫ్ ఇండియా అంటూ స్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు యల్లేష్. ఫెంటాస్టిక్ రైట్. మరి లైఫ్లో మనం ఎంచుకునే అతి కొద్ది బంధాల్లో స్నేహ బంధం ఎంతో ఉన్నతమైనది, ప్రత్యేకమైనది కూడా. చిన్ననాటి మిత్రుల నుంచి కాలేజ్, ఆఫీస్, సరదాలు, కష్టాలు, నష్టాలు, హ్యాపీనెస్ను పంచుకునే దోస్తులు మన అందరి జీవితంలోనూ స్నేహితుల పాత్ర మరిచిపోలేనిది, మరవలేనిది రైట్. మరి మీ ఫ్రెండ్స్ని గుర్తుపెట్టుకొని మీరు ఎలాంటి సందేశాలు మార్నింగ్ నుంచి పంపించారు, మరి అవన్నీ కూడా నాకు చెప్పడానికి మీరు అందరూ రెడీగా ఉన్నారా? ఫెంటాస్టిక్. మరి ఈరోజు మనం జెన్జీ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో వర్కింగ్ కల్చర్ ఎలా ఉంది, అంటే వర్క్ కల్చర్లో ఇప్పుడున్న జెన్జీ వాళ్ళు ఎలా స్టైల్ని డిసైడ్ చేశారనే విషయం గురించి నేను చెప్తాను 7:00 వరకు రైట్. మరి మరిన్ని విశేషాలు మాట్లాడుకునే ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పి ఈ సాంగ్ ప్లే చేసుకుందాం, తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్ లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. వారే వా, బయట అయితే వాతావరణం బాగా వర్షం పడింది, అందరం తడిసి ముద్దయ్యాం. తర్వాత నాలాంటి వాళ్ళకైతే మంచి పచ్చిమిరపకాయ బజ్జీలు, ఆలూ బజ్జీలు, ఆ బజ్జీ ఈ బజ్జీ వంకాయ బజ్జీ ఇలాంటివన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది. బట్ తినేటప్పుడు చాలా జాగ్రత్త, అక్కడ హైజానిక్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదో చూడండి. ఎందుకంటే మనం తినాలనే ఒక ఉత్సుకతతో అంటే ఎక్సైటింగ్లో అక్కడ ఎలా ఉందనే విషయాన్ని మనం మర్చిపోయి తింటూనే ఉంటాం. తర్వాత వచ్చేటువంటి అనారోగ్యం, తర్వాత చాలా చికాకులు కూడా వస్తాయి, రైట్ కదా. మరి పిల్లలు కూడా ముఖ్యంగా ఈ టైంలో పిల్లలకి, మహిళలకి ముఖ్యంగా రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా అంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, సో హైజెనిక్ ప్రాక్టీసెస్ ఉన్నటువంటి షాపుల్లో అయితే మీరు చక్కగా తినండి. అంతేకాకని వాళ్ళు గ్లౌజెస్ కూడా పెట్టుకుంటున్నారు లేదో చేతికి అని దాంట్లో చూస్తూ పానీపూరి అలాంటివి తినండి. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో. మరి ఇప్పుడు మీతో పాటు 7 o'clock వరకు కూడా మంచి మ్యూజికల్ జర్నీ చేస్తూ ఎక్స్ట్రా ఎఫర్ట్ జెన్జీ అనే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా ప్రతి పనికి జెన్జీ జెన్జీ అంటున్నారు ప్రతి ఒక్కరు కూడా, రైట్? మరి అందరం కూడా డిస్కస్ చేస్తున్నాం. మరి లెట్స్ టాక్ అబౌట్ వర్క్ కల్చర్, జెన్జీ వాళ్ళ యొక్క వర్క్ కల్చర్ ఎలా ఉంది అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఇన్ డీటెయిల్గా. బిఫోర్ జనరేషన్ వర్క్ స్టైల్ ఎలా ఉండేదంటే, ఒక పని నిర్ణయించిన టైంకి దానికన్నా ఇంకా ఎక్కువగా ఎఫర్ట్ పెట్టి పనిచేసేవారు. ఈవెన్ లైక్ ఆఫీస్ లాగ్ ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా బాస్ కాల్కి రెస్పాండ్ అవ్వడం ఆన్ టైంకి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు చెప్పినటువంటి వర్క్ని ఫినిష్

చేయడం, అంతేకాకుండా ఈమెయిల్స్కి ఇమీడియట్గా రెస్పాండ్, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెస్పాండ్ అవ్వడం, ఇలా వర్క్ స్టైల్ ఉండేది బిఫోర్ జనరేషన్, లైక్ 90s కిడ్స్, అంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. మరి తమ రోల్కి మించి రెస్పాన్సిబుల్గా పనిచేసేవారు, ఆ డెడికేషన్ అలా ఉండేది. ఇప్పటికి కూడా మీరు గమనించినట్లయితే, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండే వాళ్ళని గమనించినట్లయితే, వాళ్ళకి లాగ్ ఆఫ్ టైం అనేది కానీ, లాగిన్ టైం అని కానీ, 9 to 5 వర్క్ అనేది ఉండదు. మీరు గమనిస్తే వాళ్ళు 24/7, లైక్ సండే సాటర్డేస్ కూడా వాళ్ళు వర్క్ గురించి ఆలోచిస్తూ ఉంటారన్నమాట. సో దట్ ఈజ్ అంతకుముందు ఉన్న తరం. మరి ఇప్పుడు జెన్జీ వర్క్ కల్చర్ ఎలా ఉందంటే, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది. వాళ్ళు ఎలా ఉన్నారో అనే విషయం గురించి ఇంకా చాలా విషయాలు చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే ఒక పాట ప్లే చేయబోతున్నాను. ఈ పాట చాలా పాత పాట అయినప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే ఇది ఫ్రెండ్షిప్ డే గురించి, ఫ్రెండ్స్ గురించి చెప్తున్న పాట కాబట్టి. మరి ఈ పాట ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్ చేసి ఆయనే పాడారు. మరి ఆయన ఇప్పుడు వస్తున్నటువంటి ఎన్ని స్టేజ్ ప్రోగ్రాంలోనైనా కూడా ఆయన ఈ పాట తప్పనిసరిగా పాడతారు, ఎందుకంటే ఈ పాట డిఫరెంట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది కాబట్టి. రైట్, మరి 1, 2, 3, 4 హియర్ యు గో. రైట్, మరి ఫ్రెండ్షిప్ డేకి సంబంధించినటువంటి ఈ పాట వింటున్నా ఎఫ్ఎం రెయిన్బో లిసనర్స్ అందరి కోసం కూడా నేను ఈ పాటను ప్లే చేస్తున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. 1, 2, 3, 4 ముస్తఫా ముస్తఫా డోంట్ వారీ. మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఇది కలర్స్ ఆఫ్ ఇండియా.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

స్టూడియోలో టైం 6:26 అయింది ఎగ్జాక్ట్గా. స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్ని గూగుల్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా, ఏ ప్లేస్లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా మీరు కుకింగ్ చేసుకుంటున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా, లేదా చాయ్ తాగుతున్నా, బిస్కెట్లు తింటున్నా, ఎలా ఉన్నా కూడా హాయిగా మా యాప్ ద్వారా మీరు చక్కగా మన మాటలు పాటలు హాయిగా శ్రావ్యంగా శుతిమెత్తగా ఆనందంగా శ్రావ్యంగా వినొచ్చు, రైట్? మరి కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో మనం ఉన్నాం. మరి చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎక్స్ట్రా ఎఫర్ట్, ఈ మాట ఎక్కువగా మనకి బాస్ నుంచి మనకి ఎక్కువగా వినిపిస్తుంది. ఏంటయ్యా నువ్వు ఎంత ఎక్స్ట్రా ఎఫర్ట్ చేసావు, అందరిలాగా చేస్తున్నావు కదా, అదే టైంకి వస్తున్నావు కదా ఆఫీస్కి, ఏంటి కొత్తగా చేసావు నువ్వు అని అడుగుతుంటారు. మరి ఈ వర్డ్ అనేది కార్పొరేట్ కంపెనీ అవ్వచ్చు లేదా గవర్నమెంట్ ప్లేసెస్లో కూడా, వర్క్ ప్లేసెస్లో కూడా ఇవి ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ జెన్ జీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారంటే, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఉద్యోగ ప్రపంచాన్ని మరింత స్పీడ్ని పెంచేసింది. మరి ఈ మధ్య ఒక సర్వేలో తెలిసిన విషయాలు ఏంటంటే, ఎఫర్ట్ రెసిషన్ అనే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే వారికి ఇచ్చిన పనిని కాకుండా అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని ప్రూవ్ అయింది. ఓ మై గాడ్. మరి ఇలా అయితే రేటింగ్ విషయంలో, ప్రమోషన్ విషయంలో వెనకపడే అవకాశం ఉంటుంది కదా. మరి ఈ మధ్య వచ్చినటువంటి ఒక సర్వేలో ఈ విషయం ప్రూవ్ అయింది. ఇది చాలామంది మీద సర్వే చేసి చాలా ఆర్గనైజేషన్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క వర్కింగ్ స్టైల్ని తెలుసుకున్న తర్వాత ఈ డేటా మనకి రిలీజ్ చేశారు వాళ్ళు. మరి ఇండియాలో 380 సంస్థల్లో దాదాపు 240 సంస్థలకి 63%, అంటే గత ఏడాదితో పోలిస్తే ఎఫర్ట్ తగ్గిపోయిందని తెలుస్తుందంట. మరి ఇప్పుడు ఆ ఇండియాలో 2023తో పోలిస్తే జెన్జీ వాళ్ళ యొక్క ఉద్యోగ వాటా అయితే 26% ఎక్కువైంది. అంటే 2023లోకి ఈ జెన్జీ వాళ్ళు చిన్నవాళ్ళే కాబట్టి వాళ్ళు ఇంకా జాబ్స్లోకి రాలేదు. మరి ఇప్పుడైతే మాత్రం వాళ్ళు చాలామంది ఎక్కువగా పెరిగారు కాబట్టి అది 26% వెళ్ళిందని చెప్తున్నాయి ఈ సర్వేలు. కానీ మరి ముందున్న జనరేషన్ వాళ్ళతో పోల్చుకున్నట్లయితే వీళ్ళ యొక్క ఎఫర్ట్, అంటే ఇంటెలిజెన్స్ ఉంది, టెక్నాలజీ నాలెడ్జ్ ఉంది, చాలా బ్రిలియన్స్ ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ అయితే మాత్రం ముందు వాళ్ళతో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువగా ఉందని తేలిపోయింది. కష్టపడే పనిచేసే తత్వం తగ్గింది అని మన యొక్క సర్వేలు చెప్తున్నాయి, రైట్? మరిన్ని విశేషాలు ఇంకా మనం తెలుసుకుందాం. మరిన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ వినుకుందాం, రైట్? ఇప్పుడైతే ఇప్పుడు ఒక సూపర్ హిట్ సాంగ్ మీకోసం ప్లే చేస్తాను. మరి ఈ పాట వింటే మాత్రం హాహా ఎంత మంచి పాట ఇది అంటారన్నమాట. ఈ పాటని కార్తీక్ పాడారు. మరి మూవీ

0: ఏ మూవీ అని మీరే చెప్పొచ్చు నాకు. 0402323482 వాట్సాప్ చేయండి. మరి మీ స్నేహితులకి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పినట్టుగా నాకు వాట్సాప్ చేయండి. మా రెయిన్బో వాట్సాప్కి మీరు 0400ని ప్రిఫిక్స్ చేసి 2323482కి వాట్సాప్ చేస్తే అది నేరుగా మా వాట్సాప్కి వస్తుంది. నేను చదువుతాను మీ స్నేహితులకి ఎవరికైతే మీరు డెడికేట్ చేస్తున్నారు. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను. 1 2 3 4
1: Beautiful smile.
0: Right, beautiful smile. ఎప్పుడు ఉండాలి.
1: Face.
0: Beautiful face automatic అయిపోద్దని. Beautiful eyes కూడా మారిపోతాయి.
1: Crazy.
0: Crazy ఉంటుంది life.
1: Beautiful woman.
0: Absolutely.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

7:30 నుంచి 8 గంటల వరకు మిద్దె తోటల ప్రాముఖ్యత గురించి మిద్దె తోట మార్గదర్శి శ్రీ రఘోత్తమరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ రమేష్ సుక్కసారి. 7:30 నుంచి 8 గంటల వరకు మీరు వినవచ్చు. స్టూడియోలో టైం 6:36 9 సెకండ్లు అయింది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది కలర్స్ ఆఫ్ ఇండియా. నేను మీ స్నేహితుడిని ఆత్మీయుని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను. రైట్, మనం మాట్లాడుకుంటున్నాం ఎక్స్ట్రా ఎఫర్ట్. జెన్జీ వాళ్ళు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడుతున్నారా లేదా అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా సర్వేలు రీసెర్చ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. రైట్, ఫెంటాస్టిక్. మరి ఎక్కువ గంటల పనిచేయడం అంటే హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్కే మేము చేస్తాం. ఈ హార్డ్ వర్క్ మా వల్ల కాదు, 18 గంటలు కూర్చోడమా ఓర్ దేవుడు, నా వల్ల కానే కాదు, నాకు కానీ కోపం వచ్చిందంటే రిజైన్ చేసేస్తా అంటూ ఈ జెన్జీ వాళ్ళ యొక్క మాటలు వస్తున్నాయని రీసెర్చ్లో తెలిసిందనమాట. రియలీ ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము హార్డ్ వర్క్ చేయం, మేము స్మార్ట్ వర్క్ చేస్తాం, మా ప్రయారిటీ అదే, మాకు పర్సనల్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ లైఫ్ కన్నా. మేము మీలాగా పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ డ్రైవ్ చేయడం మాకు కష్టం అవుతుంది, బట్ రెండిట్లో ఏది ప్రయారిటీ అంటే మాకు కొద్దిగా పర్సనల్ లైఫే ఇంపార్టెంట్. వీకెండ్ అయ్యేసరికి మేము తప్పనిసరిగా మేము జాలీగా ట్రెక్కింగ్కి వెళ్ళాలి, వీకెండ్ అలా ఫ్రెండ్స్తో తిరగాలి, ఇదే మా ప్రయారిటీ, తర్వాతే జాబు అంటూ ఉన్నారంట ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ వాళ్ళు. రైట్, మరి ఎక్కువగా కంఫర్ట్గా ఉండే ప్రాజెక్ట్స్కే ప్రయారిటీ ఇస్తున్నారు. టఫెస్ట్ ప్రాజెక్ట్స్లో నేర్చుకుందాం, ముందుకు వెళ్దాం ఈ అనే విషయం. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒకరో ఇద్దరు కొద్దిమంది కష్టపడుతున్నారు, బ్రిలియంట్ పీపుల్, కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే కొంతమంది మాత్రం, అంటే ఎక్కువ మంది అయితే మాత్రం కంఫర్ట్గా ఉండే ప్రాజెక్ట్ సింపుల్గా 9 to 5 అయిపోవాలి ఆఫీసు, నాకు వీకెండ్ తొందరగా రావాలి, అలా ఫ్రెండ్స్తో జాలీగా ఉండాలి, రిలీజ్ అయిన సినిమా చూడాలి, మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలి, కొత్త కొత్త గాడ్జెట్స్ యూస్ చేయాలి అంటూ ఇలాంటి వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎవ్రీడే కూడా అప్డేట్ అవుతుంటాం, కానీ వర్క్ విషయంలో మేము ఇంత డెడికేషన్ అయితే పెట్టలేము దేవుడా అని చెప్తున్నారంట. ఫెంటాస్టిక్. వాళ్ళైతే అప్డేటెడ్ స్కిల్స్ అయితే తొందరగానే నేర్చుకుంటున్నారు. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ముందు తరం వాళ్ళకన్నా వీళ్ళ బ్రెయిన్ అనేది అప్డేటెడ్ స్మార్ట్ ఫోన్ లాగా ఇమీడియట్గా క్యాప్చర్ చేస్తుంది, కానీ ముందు తరం వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం ఎఫర్ట్ విషయంలో కొద్దిగా తక్కువే ఉంది అంటున్నారు రీసెర్చ్ పీపుల్. ఫెంటాస్టిక్. రైట్, చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో, మరి ఈ జనరేషన్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అనే విషయం గురించి, అంటే ఈ జనరేషన్ వాళ్ళు మన వర్క్ కల్చర్ని ఎంతవరకు తీసుకెళ్తారనే విషయం గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. స్టూడియోలో టైం 6:38 అయింది. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. మరి ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అనమాట. అలాంటి పాట, దట్ సిచ్యువేషనల్ సాంగ్ ఇది. మరి బప్పిలారి మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి ఎస్పీబి చిత్రపాటి ఈ పాట ఎన్నిసార్లు ప్లే చేసినా ఒక్కసారిగా బస్సు కొద్దిగా వాల్యూమ్ పెట్టి బస్సు ఇంకా బాగా వినాలనుకుంటున్నాను నేను అంటారు కారు సీటు వెనకను ఉన్న వాళ్ళం. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమంటూ ఇలాంటి వాటికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎవ్రీడే కూడా అప్డేట్ అవుతుంటాం, కానీ వర్క్ విషయంలో మేము ఇంత డెడికేషన్ అయితే పెట్టలేము దేవుడా అని చెప్తున్నారంట. ఫెంటాస్టిక్. వాళ్ళైతే అప్డేటెడ్ స్కిల్స్ అయితే తొందరగానే నేర్చుకుంటున్నారు. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా ముందు తరం వాళ్ళకన్నా వీళ్ళ బ్రెయిన్ అనేది అప్డేటెడ్ స్మార్ట్ ఫోన్ లాగా ఇమీడియట్గా క్యాప్చర్ చేస్తుంది, కానీ ముందు తరం వాళ్ళతో పోల్చుకుంటే మాత్రం ఎఫర్ట్ విషయంలో కొద్దిగా తక్కువే ఉంది అంటున్నారు రీసెర్చ్ పీపుల్. ఫెంటాస్టిక్. రైట్, చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో, మరి ఈ జనరేషన్ ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో అనే విషయం గురించి, అంటే ఈ జనరేషన్ వాళ్ళు మన వర్క్ కల్చర్ని ఎంతవరకు తీసుకెళ్తారనే విషయం గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. స్టూడియోలో టైం 6:38 అయింది. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. మరి ఈ పాట ఎన్నిసార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది అనమాట. అలాంటి పాట, దట్ సిచ్యువేషనల్ సాంగ్ ఇది. మరి బప్పిలారి మ్యూజిక్ కాంపోజిషన్లో వచ్చినటువంటి ఎస్పీబి చిత్రపాటి ఈ పాట ఎన్నిసార్లు ప్లే చేసినా ఒక్కసారిగా బస్సు కొద్దిగా వాల్యూమ్ పెట్టి బస్సు ఇంకా బాగా వినాలనుకుంటున్నాను నేను అంటారు కారు సీటు వెనకనున్న వాళ్ళం. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమంటే

ఉన్నట్లయితే రైట్, మీకు ఎలాంటి వర్క్ కల్చర్ అంటే ఎలాంటి స్టైల్ అంటే ఇష్టం? నేనైతే కొంత ఎవరో రీసెర్చ్ చేసినటువంటి పాయింట్స్ తీసుకొచ్చాను. మరి మీరు వర్క్ కల్చర్ ఎలాగ ఎంజాయ్ చేస్తుంటారు, వర్క్ ప్రాబ్లమింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా చేస్తుంటారు అనే విషయాన్ని నాకు 0402324822కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అలాగే మీరు ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇప్పటికి కూడా చాలామంది కూడా, మరి మీ ఫ్రెండ్కి ఎవరికైనా మీరు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు ఎలా తెలియజేశారనే విషయాన్ని కూడా నాకు వాట్సాప్ చేయండి. ఫైన్. మరి ఎప్పుడు బిజీగా ఉండడం కాదు బాస్, మనం చేసే పనిలో కాస్త సృజనాత్మకతగా ఉండాలి అంటున్నారు ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ వాళ్ళందరూ కూడా. మరి వాళ్ళు ఏమంటున్నారంటే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రీవియస్ జనరేషన్ మిలేనియన్ వాళ్ళు కానీ, అంటే వై జనరేషన్ వాళ్ళు కానీ 1982 and 1997 మధ్యలో పుట్టిన వాళ్ళతో పోల్చుకున్నట్లయితే వర్క్ స్పీడ్లో వీళ్ళు స్పీడ్లో చూసుకున్నట్లయితే ఎక్కువగానే ఉన్నారు, కానీ సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారు, చాలా క్రియేటివిటీగా ఉన్నారు. కానీ ముందు తరం వాళ్ళతో పోల్చుకున్నట్లయితే డెడికేషన్ కమిట్మెంట్ కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది అంటున్నారు. టోటల్గా జెన్జీ వాళ్ళ యొక్క వర్క్ స్టైల్ కన్నా పర్సనల్ లైఫ్కే ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. అంతేకాకుండా పీస్ ఆఫ్ మైండ్ కూడా ఉండాలి మేము చేసే పని అని చెప్తున్నారు. ఫైన్. మరి అన్ని రకాలుగా సర్వే చేస్తే ఈ విషయాలు తేలాయి రైట్. ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయి నేను చెప్తాను. మరి అంతకన్నా ముందు ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను. మరి అక్షయ్ కుమార్ అండ్ రవీనా టాండన్ 1994లో మొహరా అని ఒక మూవీ వచ్చింది. మరి ఆ మూవీలో పాట ఒక పాట అయితే ఎప్పటికీ సెన్సేషనల్గా నిలిచిపోయింది అనమాట. ఆ పాట వినగానే మరి అన్ని జనరేషన్ వాళ్ళు కూడా ఒక్కసారిగా డ్యాన్స్ చేయలేకపోయినా కాల్ అయితే ఊపేస్తారన్నమాట ఒక్కసారిగా, అంత బాగుంటుంది ఆ పాట. మరి ఉదిత్ నారాయణ పాడినటువంటి ఈ పాట మీకోసం వచ్చేస్తుంది ఎఫ్ఎం రెయిన్బోలో 1 2 3 4. మరి ఇలాంటి పాటనే తెలుగులో కూడా వాటి డైరెక్ట్ చేశారు, ఆ పాట కూడా మీకోసం ఎదురు చూస్తుంది. ఇలా గెస్ట్ చేయగలిగితే నాకు మెసేజ్ చేయండి. మరి అందులో కూడా రవీనా టాండనే ఉంటారు.

0: FM Rainbow 101.9
1: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 6:44 59 సెకండ్ ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో మీరు వింటున్నారు. ఎందుకంటే ఇందులో వచ్చే పాటలు మాటలు మనల్ని ఒక్కసారిగా స్కూల్ డేస్కి, కాలేజ్ డేస్కి, మన ఫ్రెండ్స్తో మనందరం కూడా కూర్చొని చక్కగా మాట్లాడుకునే సమయానికి, గట్టు మీద కూర్చొని మాట్లాడుకునే సమయాలకి తీసుకెళ్ళిపోతుంది. లైక్ 90స్కి, అలాగే అంతకుముందు ఉన్నటువంటి 80s కిడ్స్కి ఆ టైంకి తీసుకెళ్ళిపోతుంది మన ఎఫ్ఎం రెయిన్బో. అంతేకాకుండా జెన్జీ వాళ్ళని కూడా చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటుంది, ఎందుకంటే లేటెస్ట్ పాటలు, అలాగే ఎప్పటికి కూడా నిలిచిపోయే అంటే ఎవర్ గ్రీన్ సాంగ్స్ కూడా ప్లే చేస్తూ ఉంటుంది ఎఫ్ఎం రెయిన్బో. ఫెంటాస్టిక్, మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా, ఫెంటాస్టిక్. మరి ఇందులో మనం బాలీవుడ్ అండ్ టాలీవుడ్, శాండిల్వుడ్ అండ్ మాలీవుడ్ ఈ పాటలు కూడా ప్లే చేస్తూ ఉంటాం. ఫైన్. మరి మనం మాట్లాడుకుంటున్నాం ఈ జెన్జీ వాళ్ళ యొక్క వాక్ కల్చర్. మరి నా షో వింటున్నటువంటి జెన్జీ వాళ్ళు ఎవరైనా

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: ఫ్యాంటాస్టిక్. బయట వర్షం, ఎఫ్ఎం రెయిన్బోలో పాటల్లో కూడా వర్షం. మీ అందరి మనసుని తాకుతుందని నేను అనుకుంటున్నాను గట్టిగా. ఫ్యాంటాస్టిక్. మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం జెన్జీ, వాళ్ళ యొక్క వర్క్ కల్చర్ అండ్ వాళ్ళ యొక్క ఎక్స్ట్రా వర్క్ ఎఫర్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, ఫ్యాంటాస్టిక్. మరి టోటల్గా జెన్జీ వాళ్ళ యొక్క వర్క్ లైఫ్ కన్నా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువగా ఉంది, ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉందని అన్ని రకాల సర్వేలు కూడా తేల్చి చెప్పేశాయి. మరి అదనపు గంటలో డెడికేషన్ ఉంది, ఉంటుంది, కానీ ఆ ఎఫర్ట్కి తగినటువంటి బాస్ నుంచి మనకి తగిన గుర్తింపు, అలాగే విశ్వాసం, అర్థవంతమైనటువంటి పని ఉంటేనే మేము ముందుకు వస్తాం. అంతేగాని చెప్పకున్న వర్క్ చేయడం, అడిషనల్ వర్క్ చేయడం, దానికి యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా ఎక్కువ గంటల ఆఫీసులో ఎక్కువసేపు కూర్చోవడం, అనవసరంగా బాస్ని చీటికి మాటికి కలవడం, ఏదో వర్క్ చేస్తున్నట్టుగా యాక్టింగ్ చేయడం చాలామంది చేస్తుంటారు కొన్ని కంపెనీస్లో, ఆర్గనైజేషన్లో. మరి అలాంటి స్టైల్ మా వల్ల కాదు. మేము వర్క్ ఉందంటే దాన్ని ఇమీడియట్గా సాల్వ్ చేస్తాం. రిమైనింగ్ టైం మా యొక్క పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇంపార్టెంట్. అంతసేపు బుర్రలు బద్దలు కొట్టుకొని వర్క్లో కూర్చోం మేమని ఈ యొక్క రీసెర్చ్లు బాగా తేల్చాయి. ఫ్యాంటాస్టిక్. రైట్, మరి తర్వాత 7 గంటల నుంచి మనకి 7:15 వరకు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ లా జస్టిస్ నుంచి ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ మీరు వింటారు. ఆ తర్వాత 7:30 నుంచి 8 గంటల వరకు కూడా మిద్దె తోటల ప్రాముఖ్యత గురించి మిద్దె తోట మార్గదర్శి శ్రీ రఘోత్తమ రెడ్డి గారితో పరిచయం.

వినిపిస్తున్న వాళ్ళు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. తర్వాత 8 గంటలకి మనం న్యూస్ హెడ్లైన్స్ వింటారు. ఆ తర్వాత తెలంగాణలో నేను ఏం మాట్లాడబోతున్నాననే విషయాన్ని నేను అప్పుడు చెప్తాను. ఇప్పుడైతే ఎవర్ గ్రీన్ సూపర్ డూపర్ హిట్ సాంగ్, కిషోర్ కుమార్ గారు పాడినటువంటి, లతాజీ పాడినటువంటి ఒక సెన్సేషనల్ సాంగ్ మీకోసం ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత మనం మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. గెస్ చేశారు ఈ పాట? Yes, you are right. Volume పెంచండి.

స్టూడియోలో టైం 7:15:30 అయింది. ఎగ్జాక్ట్గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో. మరి ఇప్పటి నుంచి 7:30 వరకు మాత్రమే ఉంటుంది ఈరోజు. మన నెంబర్స్ 0402323 0030 0402323 4821 0402970 4715కి మీరు కాల్ చేయొచ్చు. స్నేహితులు

0: స్నేహితుల దినోత్సవ శుభ సందర్భంగా మీరు మీ స్నేహితులకి చెప్పాల్సినటువంటి విషెస్ ఎలాంటివైనా కూడా నాకు కాల్ చేసి చెప్పచ్చు. రైట్, మరి తర్వాత 7:30 నుంచి 8 గంటల వరకు కూడా మిద్దె తోటల ప్రాముఖ్యత గురించి మిద్దె తోట మార్గదర్శి శ్రీ రఘోత్తమరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 7:30 నుంచి 8 గంటల వరకు. రైట్, మరి ఫ్రెండ్ అనే మాటకి ఉన్న పవర్ వేరే లెవెల్. కష్టం, నష్టం, సంతోషం ప్రతి షేడ్లో కూడా మన వెంట ఉంటాడు మన ఫ్రెండ్. పని ఉన్నా ఫ్రెండ్ కావాలి, పని లేకపోయినా ఫ్రెండ్ కావాలి. ఫన్నీగా చెప్పాలంటే కొంటి సాకులు చెప్పి బయటికి వెళ్ళాలన్నా కూడా ఫ్రెండ్ కావాలి. రైట్, వైఫ్తో ఇప్పుడే ఇలా వెళ్ళొస్తా, మన సీన్ గడు ఉన్నాడు కదా, వాడు అక్కడ స్ట్రీట్లో ఉన్నాడు, వాడు ఎందుకు రమ్మన్నాడు అర్జెంటుగా అని ఇలాంటి కొంటి సాకు చెప్పి కూడా వెళ్ళొచ్చు. అదే కాలేజ్ డేస్లో అయితే, అమ్మా నా ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తుంది, అర్జెంటుగా ఎందుకో పెన్ను మర్చిపోయిందంట, తనకి ఇవ్వడానికి వెళ్తున్నానంటే అమ్మ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంది, డాడీ మా ఫ్రెండ్ ఒక్కసారిగా నా దగ్గర తన యొక్క క్యాల్కులేటర్ మర్చిపోయాడు, కొన్ని బుక్స్ మర్చిపోయాడు, వాడికి ఇచ్చేయాలి డాడీ, ఆడు ఉన్నాడు కదా రాముగాడు అంటే ఆహా వాడా వెళ్ళరా అయితే తొందరగా అంటారు. సో గ్రీన్ సిగ్నల్ పడాలంటే మనకి ఫ్రెండ్ అనేవాడు ఒకడు ఉంటాడు కంపల్సరిగా. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలకి మన ఫ్రెండ్ ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. అంతేకాకుండా కొంతమంది ఫ్రెండ్స్ అయితే లైఫ్లో మనల్ని చాలా కష్టాల నుంచి కూడా బయటపెట్టే స్నేహితులు ఉన్నారు, అలాగే కష్టాల్లో ముంచే స్నేహితులు కూడా ఉన్నారు. సో మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మంచి స్నేహితులు ఈ సొసైటీలో ఉన్నారు. అలాంటి స్నేహ మాధుర్యాన్ని మనం ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటాం కదా. మరి వాళ్ళ గురించి చెప్పండి అనగానే మనకు ఒక వ్యక్తి కాల్ చేశారు, చూద్దాం ఏం మాట్లాడతారు. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్.
0: దాదాపు 5 నుంచి 10 వెరీలు చెప్పారు, ఒక్క వెరీ చెప్పినా అదే పవర్, 10 సార్లు చెప్పినా అదే పవర్ వెరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు ముందుగా.
1: థ్యాంక్ యూ సార్, సో యూఆర్ టేకింగ్ మై కాల్ వెరీ ఈజీలీ,
0: వెరీ నైస్,
1: వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ.
0: సో
1: ఏమిటంటే మేము క్లాస్మేట్స్, యూ కాంట్ ఇమాజిన్, మేము 1962 to 65 క్లాస్మేట్స్ సార్.
0: సూపర్.
1: ఇప్పటికి ముగ్గురము ద సేమ్ క్లాస్మేట్స్, ఇప్పటికి వి ఆర్ హావింగ్ అవర్
0: దిస్, యు ఆర్ ఇన్ టచ్, రైట్? సూపర్ సార్, నిజంగా నిజమైన స్నేహంగా చెప్పొచ్చు.
1: 65 ఏళ్ల ఫ్రెండ్షిప్ ఇంకా కంటిన్యూ నడుస్తుంది.
0: ఐ థింక్ లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ మనకు వచ్చిన కాలర్స్ లో మీరే అనుకుంటా.
1: ఒకతను ఏమన్నా సాకేత్ లో ఉంటాడు, ఇంకొకతను విజయవాడ లో ఉంటాడు. వాడు విజయవాడ లో ఉన్న అతనికి వాడు పొద్దున్న నేను మెసేజ్ కనుక 4:00 to 5:00 కనుక మెసేజ్ పెట్టకపోతే, అరే ఏమైందిరా సీను, ఏమైందిరా, నీకేమైనా అయిందా, ఇంట్లో అందరూ మంచుకున్నారా, బాగున్నారా, ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం అయిందా, అట్లేని వాడు ఫోన్ పెట్టేసి వాడు మాటలు మాట్లాడతాడు. అరే ఏం కాలేదురా, కొంచెం లేట్ అయిందిరా, ఇవాళ లేచేందుకు లేట్ అయిందిరా, అందుకోసం పెట్టలేదు అని మెసేజ్ అంటే
0: మా
1: ఫ్రెండ్షిప్ ఈవెన్ టుడే ఆల్సో యూ హావ్ కాల్డ్ అట్ మీ. అంటే ఇంకో ఫ్రెండ్ వాడికి నేను చెప్పాను, అరే నీకు ఐసైట్ బాగుందిరా, నేను తీసుకెళ్తానరా నేను అంటే, వాడు అదే అంటున్నాడు, అరే వాడిని తన్ని అయినా తీసుకొని పోరాను అంటే, నేను తీసుకోపోతారా, ఎట్లయినా వాడిని ఆపరేషన్ ఈసారి చేపిస్తా నేను.
0: సూపర్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీరు మీ స్నేహం గురించి మొత్తం చరిత్ర చెప్పేస్తున్నారు, ఫెంటాస్టిక్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. ఫ్రెండ్ గురించి చెప్పాలంటే మనకి టాపిక్స్ కానీ ఫ్లో కానీ ఫుల్ స్పీడ్గా వస్తుంది. అదే ఆఫీస్లో బాస్ అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలంటే మాత్రం నాలాంటి వాళ్ళు దొరికిపోతాం అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండి. నిజంగా ఈ సృష్టిలో అమ్మ ప్రేమది మొదటి స్థానం అయితే ఫ్రెండ్ది డెఫినెట్గా సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్షిప్ అంటే అబ్బాయి అబ్బాయిలే కాదు, అబ్బాయి అమ్మాయిలు కూడా మంచి ఫ్రెండ్స్గా లైఫ్ టైం ఉన్నవారు మన సొసైటీలో చాలామంది ఉన్నారు. మరి మీలో అలాంటి ఫ్రెండ్, వాల్యుబుల్ ఫ్రెండ్ ఉన్నట్లయితే ఆయనకి విషెస్ చెప్తూ నాకు మెసేజ్ చేయండి 0402323484 అలాగే కాల్ చేయాలనుకున్న వాళ్ళు 0402323000 0402323481 అలాగే 0402970475 మీరు కారు డ్రైవ్ చేస్తున్నా, బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుంది, మరి నాలాలన్నీ ఉప్పొంగిపోతున్నాయి, మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. చాలా జాగ్రత్త, సీట్ బెల్ట్ పెట్టుకోండి, డ్రైవ్ 2-వీలర్ వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా స్లోగా డ్రైవ్ చేయండి, స్కిడ్ అయ్యి కింద పడే అవకాశం ఉంది. అందరూ కూడా సేఫ్గా ఉండాలని నా కోరిక. ఓ అందరూ మంచిగా ఉండాలి, అందులో ఎల్ఎస్ ఒకటి ఉండాలి. రైట్, మరి ఫెంటాస్టిక్. మరి ఇంకొక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం, దాని తర్వాత నాకు కాల్ చేయండి, మీ ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి అనగానే మనకు ఒక ఫ్రెండ్ మెసేజ్ పెట్టారు, ఆయన పేరు మల్లేష్. ఎల్ఎస్ గారు, నా పేరు మల్లేష్, నాకు చాలా హ్యాపీగా ఉంది మీ షో వింటున్నాను, ఇప్పుడు కారులో డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాను అంటున్నారు. డెఫినెట్గా మీ స్నేహితులందరికీ కూడా నేను హ్యాపీ

ఫ్రెండ్షిప్ డే, ఫ్రెండ్షిప్ డే చెప్తున్నాను మిస్టర్ మల్లేష్ గారు. ఇంకొక వ్యక్తి మనకి మెసేజ్ పంపించారు, ఎవరైనా డాక్టర్ ఎంఎస్ కృష్ణకుమార్, రైట్. థ్యాంక్స్ ఎఫ్ఎం రెయిన్బో ఫర్ యువర్ ప్రాంప్ట్ స్పాంటేనియస్ కైండ్ హార్టెడ్ అండ్ ఫ్రెండ్లీ రెస్పాన్స్. గుడ్ హెల్త్ అండ్ గుడ్ ఫ్రెండ్స్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్. ఫెంటాస్టిక్ కృష్ణకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైన్, మరి ఇప్పుడైతే మీ అందరి కోసం కూడా నేను ఒక మంచి సాంగ్ ప్లే చేస్తున్నాను, రైట్. నిజమైన ఫ్రెండ్షిప్ అది నర్సరీ నుంచి రిటైర్ అయ్యి బెడ్ మీద ఉన్నంత వరకు కూడా ఉంటుంది. దట్ ఈజ్ రియల్ ఫ్రెండ్షిప్. మన ఫ్రెండ్ ఎప్పుడు కూడా మనం బాగుండాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు, వాడే నిజమైన ఫ్రెండ్. మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్లేష్. మనం ఉన్నాం ఎఫ్ఎం రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో. నాకు కాల్ చేయండి 7:30 వరకు. 1, 2, 3, 4. కొంతకాలం కిందట ఏం జరిగింది? కొంతకాలం కిందట ఏం జరిగింది? ఎస్.

0: Hyderabad's heartbeat, Secunderabad's vibe. FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town. Music, culture, sports and surprises, all packed in one vibrant show. So, whether you are chilling at Tank Bund or shopping at Charminar, stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
1: మనం ఉన్నాం ఫోన్ లైవ్ ఇన్ ప్రోగ్రాంలో ఉన్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా 4 మినిట్సే ఉంది. తర్వాత మిద్దె తోటల ప్రాముఖ్యత గురించి మిద్దె తోట మార్గదర్శి శ్రీ రఘోత్తమరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్. ఇంకోసారి 7:30 నుంచి 8 గంటల వరకు మీరు వినవచ్చు. హలో,
2: హలో,
1: నమస్తే.
2: నమస్తే.
1: మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు రెగ్యులర్ కాలర్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఇంకొక కాల్స్ తీసుకుందాం. హలో. ఓ, డిస్కనెక్ట్ అయింది. ఫైన్. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఒక వ్యక్తిని మనం ఫ్రెండ్గా చూస్ చేసుకోవాలన్నా, మనం ఒకరికి ఫ్రెండ్ అవ్వాలన్నా, ముందుగా మన దగ్గర ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండాలి అంటే మైండ్ సెట్, యాటిట్యూడ్. నిజమైన స్నేహం అనేది నమ్మకం అనే పునాదిపైనే ఆధారపడి ఉంటుంది. మనస్ఫూర్తిగా ఒకరిని మన జీవితాంతం కూడా ఆహ్వానించినప్పుడు అందులో ప్రేమ, గౌరవం, పరస్పర నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. అలాంటప్పుడు ఆ స్నేహం ఇంతకుముందు మన కాలర్ చెప్పినట్టుగా వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది, రైట్? అలాగే ప్రపంచం అంతా నిన్ను వదిలి వెళ్ళినా నీ కోసం నీ వెంట వచ్చేవాడే నిజమైన ఫ్రెండ్. మనకు కష్టం వచ్చినప్పుడు అందరూ దూరం పెట్టినా ఎలాంటి స్వార్థం లేకుండా అండగా నిలబడే వ్యక్తి నిజమైన ఫ్రెండ్. నేనున్నాను రా, నువ్వు వరి అవ్వకు అంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. ఉదాహరణకి రజనీకాంత్ గారు కూడా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారి స్టైల్ చూసి నేను ఇలా ఉన్నాను, నేను హీరో అవుతానా, బట్ నాలో హీరో మెటీరియల్ ఉంది అని ఆయన అనుకున్నారంట. ఆ విషయాన్ని ఫస్ట్ టైం కనిపెట్టింది అతనికి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఫ్రెండ్. ఆయన చెప్పారంట, లేదురా, నువ్వు డెఫినెట్గా సక్సెస్ అవుతావు హీరోగా, నాకు తెలుసు. ఇప్పుడున్న హీరోలందరికన్నా నువ్వు దూసుకుంటూ పోతావు అని ఆ రోజుల్లో ఒక ఫ్రెండ్ చెప్పారు, రైట్? మరి దానివల్లే ఆయన సూపర్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనకు కూడా ఒక ఫ్రెండ్ ఉండేవారు. ఆయన చివరి వరకు కూడా ఆయనతో పాటు చాలా స్నేహంగా ఉండేవారు. మరి ఆయన కూడా ఎప్పటికప్పుడు విఠల్ అని ఒక ఆయన ఉండేవారు. ఆయన కూడా ఎప్పటికీ కూడా నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతారా, నువ్వు నీకోసం చాలామంది వెయిట్ చేస్తారు, నిన్ను ఆరాధిస్తారా అని మొట్టమొదటిగా చెప్పినవాడు స్నేహితుడు. చూసారా, స్నేహితుడు ఎంత గొప్పవాడో. ఒక స్నేహితుడు, సరైన స్నేహితుడు ఉంటే మీలో ఉన్నటువంటి లెజెండరీ అనేది తప్పకుండా పైకి వస్తుందని దానికి ప్రూవ్ ఇది. ఫెంటాస్టిక్. మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు 7:30 నుంచి 8 గంటల వరకు మనం మిద్దె తోటల ప్రాముఖ్యత గురించి మిద్దె తోట మార్గదర్శి శ్రీ రఘోత్తమరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నటువంటి పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్. ఇంకోసారి వింటూనే ఉండండి FM Rainbow 101.9. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ని.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी,
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో మిద్దె తోటల ఆవిర్భావం నుంచి ప్రస్తుతం దాని పరిస్థితి పట్టణాల్లో ఎలా ఉంది ఈ అంశాలు తెలియజేయడానికి మిద్దె తోటల్లో విశేషంగా కృషి చేసి బహుళ ప్రాచుర్యం తీసుకొచ్చిన తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం రఘోత్తమ్ రెడ్డి గారు.
7: నమస్తే అండి. నమస్తే.
6: మీరు పల్లెటూరు నుంచి బొగ్గు గనులలో పనిచేసి ఆ ప్రాంతం నుంచి వచ్చి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ వ్యవసాయం పట్ల ఉండే మక్కువతో పట్టణాల్లో కూడా మిద్దె తోటలు ఏర్పాటు చేయడంలో తొలి అడుగు మీదే, మరి ఈ సందర్భంగా మీరు ఈ మిద్దె తోటల పట్ల ఎందుకు ఆకర్షితులయ్యారు, దీనివల్ల ఎలా లాభం ఉంటుందంటారు?
7: మిద్దె తోటల్లోకి నేను మళ్ళడానికి కారణం ఏమిటి అంటే, నేను అంత పూర్వం గోదావరి కని బొగ్గు గనుల్లో ఉద్యోగం చేశానండి. ఆ ఉద్యోగం వదిలేసి నేను హైదరాబాద్కు మకాం మార్చుకున్న తర్వాత నాకు పెరటి తోట చేయటానికి స్థలం లేకుండా పోయింది.
6: అంటే మీరు ఉంటున్న ఇంట్లో తోట పెట్టుకోవడానికి స్థలం లేదు?
7: లేదు.
6: హైదరాబాద్ ఎక్కడ దొరుకుతుంది సార్ తోట?
7: ఇంటి స్థలం కొనేసరికి డబ్బులు అయిపోతాయి మిడిల్ క్లాస్ వాళ్ళకి.
6: అవును సార్.
7: దాని చేత నేను ఇల్లు కడుతున్నప్పుడు నాకు పెరటి తోట ప్రాణం, ఎందుకంటే 30 ఏళ్ళు గోదావరి కని ఉద్యోగ జీవితంలో నేను పెరటి తోట చేసుకున్నాను. నా సేంద్రియ కూరగాయలు పనులు నేనే పండించుకున్నాను. అంతకంటే ముందు మాది వ్యవసాయ కుటుంబం.

0: మళ్ళీ సేంద్రియ కూరగాయలు నాకు ఏమిటి అన్న ఆలోచన వచ్చింది. వచ్చినప్పుడు హైదరాబాద్లో నాకు అంత నాకు 40 ఏళ్ళుగా హైదరాబాద్ పరిచయం ఉంది. నేను అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మిద్దెల మీద చూశాను నేను ఆడవాళ్ళు ఏవో చిన్న చిన్న కుండీల్లో పూల మొక్కలు పెట్టుకోవడం చూశాను. నేను సేద్యం చేసి పూలు పండిస్తున్నప్పుడు మనం కూరగాయలకు ఇట్లాంటి ఎందుకు ఆలోచన చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది నాకు. స్త్రీల యొక్క పూల మొక్కల సేద్యం నుంచి నాకు ప్రేరణ నిజానికి. సో అప్పుడు నేను వ్యవసాయం తెలిసిన వాడిని కనుక, అయితే టెర్రస్ మీద మనం కూరగాయలు పండ్లు పండించాలంటే ఈ చిన్న చిన్న కుండీలు సరిపోవు, అయితే మరి ఎట్లు ఉండాలి అని ఇట్లా ఆలోచనలు చేసి నేను మనం ఒక మడి నిర్మాణం, ఒక మోడల్ మడి నిర్మాణం చేసుకున్నట్టయితే మనం సరిపడా కూరగాయలు పండించుకోవచ్చు అని అనుకున్నాను. ఆయన సివిల్ ఇంజనీర్, మా ఇల్లు కాంట్రాక్టర్, ఆయన్ని అడిగాను నేను, ఇలాగా టెర్రస్ గార్డెన్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమన్నా ప్రమాదం ఉంటుందా ఇంటి మీద అని అడిగానండి నేను. అడిగితే ఆయన, మరి మీ టెర్రస్ గార్డెన్ స్వరూపం ఎట్లా ఉంటుంది చెప్పండి అని అన్నాను. నన్ను నేను చెప్పాను, ఇలాగా ఇటుకల మడులు 4 ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతుతో నేను ఇటుకల మడులు కట్టుకోవాలనుకుంటున్నాను అంటే, అప్పుడు ఆయన ఆలోచించి, అయితే మీరు కట్టుకోవచ్చు, పెద్ద బరువు ఏం కాదు, అది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అది బరువు ఏం కాదు, ఇంటి మీద 3-4 అంతస్తులు కడతాం మనం. ఇప్పుడు మీరు ఈ ఇల్లు మీదనే 3 అంతస్తులు వేసుకోవడానికి మనం ఫౌండేషన్ వేసాం, కనుక మీరు కట్టుకోవచ్చు, కాకపోతే ఒక జాగ్రత్త తీసుకోండి, భీముల మీద కట్టుకోండి మడులు అన్నీ అని ఆయన అన్నాడు. తర్వాత ఉరుపు వల్ల కూడా మీరు చెప్తున్న మడుల నమూనా ప్రకారం మట్టి కానీ వాటర్ కానీ రూఫ్కు టచ్ అవ్వదు, కనుక మీరు బేఫికర్గా మీరు టెరెస్ గార్డెన్ కట్టుకోవచ్చు అండి అని అన్నాడు ఆయన. అది నాకు నేను మిద్దె తోటలో ఆలోచన చేయడానికి కారణం అది. అంటే పెరటి స్థలం లేకపోవడం కారణము. స్త్రీల యొక్క పూల మొక్కల పెంపకాన్ని ప్రేరణగా తీసుకొని దాన్ని పూర్తి మిద్దె తోట స్వరూపాన్ని ఊహించుకుని సో నిర్మాణం చేశాను.
1: ఇంజనీర్ గారి క్లారిఫికేషన్తో ఫస్ట్ క్లియరెన్స్ ఆఫ్ ద థాట్ మొదలైంది, మీ ప్రాజెక్ట్లో మొదటి క్లియరెన్స్ వచ్చింది.
0: అది మొదలు, టెక్నికల్గా కూడా ఏమీ ఇబ్బంది కాదు ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పింది కూడా మంచిదే, భీముల మీద మనం మడులు కట్టుకోవాలి. ఇంకా టెర్రస్ గార్డెన్ ఎందుకు, మిద్దె తోటలు ఎందుకు చేయాలి, బగీచాలు ఎందుకు చేయాలి, బజార్లో కిలో టొమాటాలు 2 రూపాయలకు కూడా ఇస్తున్నారు ఒక్కొక్క టైంలో, మనం ఎందుకు చేయాలి అంటే మటుకు నేనేమో మొదటి నుంచి ఒక 50 ఏళ్ల క్రితమే మేము పెస్టిసైడ్స్ని మా వ్యవసాయంలో మేము ప్రారంభించినాం అందరితో పాటు. అప్పుడు కలిగిన ఆలోచన నిజానికి పెస్టిసైడ్స్ వల్ల చీడపీడలకి ప్రమాదం ఉన్నట్టయితే మరి అది మనం ఆ పదార్థ తిండి తింటే మనకు ప్రమాదం కదా అన్న ఆలోచన అప్పుడు ప్రారంభమైంది. సో అంచేత నేను ఉద్యోగ జీవితంలోకి వచ్చిన తర్వాత వెంటనే పెరటి తోటలకు అవకాశం ఉంది కనుక, మాకు వ్యవసాయం ఉన్నా కూడా మేము పెరటి తోట కూడా వానాకాలంలో చేసేవాళ్ళం, కూరగాయలు పండించుకునే వాళ్ళము, శీతాకాలంలో కూడా కొంచెం చేసేవాళ్ళం, బయట ఎట్లాగూ వ్యవసాయంలో చేసేవాళ్ళం. సో ముఖ్యంగా పెస్టిసైడ్స్ కోసమే అందరూ భయపడాలండి. ఈ మిద్దె తోటలు ఇవాళ పట్టణాలు బాగా పెరిగిపోయాయి, 50% మంది పట్టణాల్లోనే ఉంటున్నారు, ఇవాళ గ్రామాలు కూడా పట్టణ వాతావరణంలోకి మారిపోయాయి అనేక విధాలుగా. అసలు జీవన విధానమే ఎడ్ల నాగలి వ్యవసాయం కాదు ఇప్పుడు, యాంత్రిక వ్యవసాయము. అసలు రైతులు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మారిపోయారు అన్ని విధాలుగా. అంచేత పెస్టిసైడ్స్, ఒక్క పెస్టిసైడ్స్కు భయపడితే చాలు సార్, ఈ అర్బన్ ఫార్మింగ్ అంతా, అర్బన్లో కూడా మిద్దె పెరటి తోటలు చేసేవాళ్ళు ఉన్నారు, కాస్త డబ్బున్న వాళ్ళు స్థలాలు కొనుక్కుని. పట్టణాల్లో అందరికీ ఇండ్లు ఉంటాయి, ఇల్లు మీద పైకప్పు ఉంటుంది, ప్రతి వారికి చాలా సులువుగా ఇంటి మీదనే మీరు సేంద్రియ కూరగాయలు పండించుకొని చక్కగా పొద్దున వెళ్ళి ఆ గంటసేపు పైన ఇంటి మీద వ్యవసాయం చేసుకొని కూరగాయలు కోసుకొని ఇంట్లోకి రావటం అదొక అద్భుతమైన విషయము. అయితే ఎవరైనా భయపడాల్సింది ఎందుకు, ఇవన్నీ ఎందుకు చేయాలంటే పురుగు మందులకు భయపడాలి. ఆ ఒక్క కారణం చేత 100 లాభాలు ఉన్నాయి ఈ సేంద్రియ మిద్దె తోటల వల్ల, పెరటి తోటల వల్ల 100 లాభాలు ఉన్నాయి లెక్కించి చెప్తే, ఒక్కదానికి మనం భయపడాలి, పురుగు మందుల కోసం భయపడాలి. మీరు ఎంత సంపాదిస్తున్నారనేది కాదు, ఏ క్వాలిటీ ఫుడ్ తింటున్నారనేది ముఖ్యమైన విషయం. సో అంచేత మీరందరూ, మన వాళ్ళందరూ కూడా ఆలోచించండి, మిద్దె తోటలు పట్టణాలలో, ఇవాళ పల్లెటూళ్ళల్లో కూడా మిద్దె ఇండ్లే, పల్లెటూళ్ళలో కూడా పెరటి తోటలకు అవకాశం లేదు, బయట ఏదో ఒక క్రాప్ పెట్టుకుంటారు, ఏదో పత్తి పండిస్తే పత్తే పండిస్తారు వాళ్ళు.

0: కూరగాయలు కూడా పండించుకోరు. సో ఈ కమర్షియల్ క్రాప్స్ వచ్చిన తర్వాత రైతులు కూడా కూరగాయలు గ్రామాల్లోకి కూడా మళ్ళీ కూరగాయలతో తెచ్చి అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు. ఇవాళ కూరగాయలు పండించడం అనేది పెస్టిసైడ్లో ముంచి తీస్తున్నట్టుగా చేస్తున్నారు. వారం వారం పెస్టిసైడ్స్ స్ప్రే చేస్తున్నారు. మునుపు పంటల మీద స్ప్రే చేసేవాళ్ళు పెస్టిసైడ్స్, 10 ఏళ్ళుగా కలుపు నివారణ కోసం నేల మీద కూడా విషాలు స్ప్రే చేస్తారు. ఆ పంటలు తిన్న వాళ్ళకి పరిస్థితి ఏమిటి అంటే తల్లి పాలల్లో కూడా పెస్టిసైడ్స్ అవశేషాలు వస్తున్నాయని చెప్తున్నారు. క్యాన్సర్లు విపరీతంగా పెరుగుతున్నాయి. మునుపు ఏవో ఒకటి రెండు క్యాన్సర్లు ఉండేవి, కానీ ఇప్పుడు చాలా శరీరంలోని అన్ని ముఖ్య అవయవాలకు క్యాన్సర్ వస్తుంది. వాటికి రకరకాల పేర్లు పెడుతున్నారు. దానివల్ల అందరూ ఆలోచించండి, సాకులు చెప్పకుండా మిద్దె తోటలు చేయండి. అపార్ట్మెంట్ల మీద కూడా మీరు అందరూ ప్రయత్నం చేస్తే సాగు చేయొచ్చు. అపార్ట్మెంట్ల మీద కూడా కింద కార్ పార్కింగ్ నంబర్ వేసి ఇచ్చినట్టుగా పైన కూడా పెద్ద మడి ఒకటి కట్టి నంబర్ వేసి ఇవ్వచ్చు. అంచేత మీరంతా వెంట పడండి, అపార్ట్మెంట్ నిర్వాహకుల బిల్డర్లను డిమాండ్ చేయండి. బిల్డర్ అపార్ట్మెంట్లు కట్టేటప్పుడే పైన కింద పార్కింగ్ స్థలం, పైన టెరెస్ గార్డెన్ స్థలం నంబర్ వేసి ఇవ్వండి. ఇష్టం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు ఆడ వదిలేసుకుంటారు. అదేం ప్రమాదం కాదు. అది 1000 ఏండ్లు ఇల్లున్నంతకాలం మడులు ఉన్నా కూడా ఏ ప్రమాదం లేదు.
1: ఖచ్చితంగా రఘువత్తం రెడ్డి గారు, మీరు అన్నట్టుగా పార్కింగ్ స్థలంతో పాటు టెరెస్ మీద మనకంటూ తోట స్థలం మార్క్ చేసినట్టయితే ఆ తోట స్థలానికి మార్క్ చేసేటప్పుడు కింద మీరు వేసే బీమ్ స్ట్రెంత్ కానీ అక్కడ ఉండే లీకేజ్ అన్ని అరెస్ట్ చేస్తూ నిర్మాణంలో కొంచెం తొలుత జాగ్రత్త తీసుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత
0: ఎవరిది వాళ్ళు చేసుకుంటారు.
1: ఒక పాట విందామండి.

0: మీరు బజారుకు వెళ్ళి కూరగాయలు తెచ్చేటువంటి శ్రమ, పెట్రోల్ ఖర్చు, రోడ్డు మీదకి వెళ్తే ఇవాళ చాలా రిస్క్
1: పొల్యూషన్,
0: రిస్క్ అసలు రోడ్డు మీదకి వెళ్తే ఇంటికి వచ్చే నమ్మకం లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయి రోడ్ల మీద, ట్రాఫిక్ కల్చర్ అట్లా పెరిగిపోయింది. మనం అలా చాలా ఉంటాయి లాభాలు, మన ఇంటి మీదనే కూరగాయలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, పసుపు ఇలా పండించుకోవడానికి గనక మనం ప్రయత్నం చేస్తే ఎన్నో లాభాలు ఉంటాయి. అంచేత మీరు ఇలాగ ఇటుకల మడులన్నా కట్టించుకోండి, ఫైబర్ టబ్బులన్నా తెప్పించుకోండి, మట్టి కుండీలు, సిమెంట్ కుండీలన్నా వాడండి, గ్రో బ్యాగ్స్ అయినా వాడుకోండి. ప్రారంభంలో మీరు ఏమీ లేకపోతే తక్కువ ఖర్చుతో ఖాళీ సిమెంట్ సంచుల్ని నీళ్లలో బాగా జాడించి శుభ్రం చేసి సగం మడిచి అందులో ఆ సగం సంచిలో మట్టి ఎరువు, మట్టి సగం ఎరువు సగం కలిపి అందులో పోసి అందులో ఒక టమాటా ముక్క పెట్టుకోండి, అద్భుతంగా పెరుగుతుంది. అయితే ఆ సంచులు సిమెంట్ సంచులు కదా, 6 నెలలు 7 ఏడాది మించి ఉండవు, ఎండలకు పగిలిపోతాయి, నాశనం అయిపోతాయి. కనుక ప్రారంభంలో అనుమానాలు గ్రో బ్యాగ్స్ దొరుకుతాయి పట్టణాల్లో, షాపు ఎరువులు పురుగు మందులు అమ్మే షాపుల్లో మీకు గ్రో బ్యాగ్స్ దొరుకుతాయి రకరకాల సైజులు, వాటినైనా వాడుకోండి. సిమెంట్ కుండీలు, మట్టి కుండీలను వాడుకోండి, లేదా కాస్త కొంచెం డబ్బు ఖర్చు పెట్టి మీరు ఆ ఇటుకల మడులను కట్టించుకోండి, ఫైబర్ టబ్బులన్న వేసుకొని పెట్టుకోండి. సెట్ చేసుకునేదాకా కొంచెం కష్టం ఉంటుంది, ఇల్లు కట్టడంలో ఎంతో కష్టం ఉంటుంది కదా, అంత పడుతున్నారు కదా. లేదా బిల్డర్నన్నా కట్టియమని అడగండి, మనం డిమాండ్ చేస్తే బిల్డర్లు కూడా ఆలోచిస్తారు. ఇల్లు ప్లస్ దాంతోపాటు మిద్దె తోట మోడల్ కూడా భీమిలో కట్టించేస్తారు వాళ్ళు, ఆ ఛార్జ్ మనం ఇస్తాం. కనుక మనం బిల్డర్లను డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా కట్టిస్తారు. ఇదో ఈ విధంగా కట్టించాలి అంటే మీకు యూట్యూబ్లో, మీకు ఫేస్బుక్లో చాలా మడుల ఫోటోలు కూడా దొరుకుతాయి. అంచేత మీరు ఆ మిద్దె తోట నిర్మాణం చేసుకోవటం అనేది ఆ యొక్క దశ ముఖ్యమైన దశ. అది పందిళ్ళు లాంటి అడ్డంగా ఉంటాయి కదా, మనం టెర్రస్ గార్డెన్లో పందిళ్ళు వేస్తే నీడకు మళ్ళీ మొక్కలవు. అంచేత టెర్రస్ గార్డెన్లో నిలువు పందిరి వేస్తాం, ఎక్కడ వేస్తాం, చుట్టూ పారాపెట్ వాళ్ళు చుట్టూ వేసుకుంటాం. మీరు అన్ని తీగ జాతులు ఆ నిలువు పందిరికి పాకిస్తారు. ఈ తీగ జాతుల సహజ లక్షణం ఏమిటంటే పైకి పాకడం వీటి సహజ లక్షణం, భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. మీరు అడ్డపందిరి వేస్తే మీకు నిజంగా అది కొంచెం ఇబ్బంది పడుకుంటూ పాకుతుంటారు, దాని గ్రోత్ తక్కువ ఉంటుంది. కనుక ఒక 8 ఫీట్లు 10 ఫీట్లు మీరు నిలువు పందిరి వేసుకోండి, మీరు చుట్టూ 4 వైపులా పారాపెట్ వాళ్ళు వేసుకుంటే ఆ నిలువు పందిరి వేసుకోవటం, ఈ మడులు కట్టుకోవటంతో ప్రధానమైన మిద్దె తోట నిర్మాణ దశ ముగిసిపోతుంది.
1: మరొక పాట విందాము.

0: గౌతమ్ రెడ్డి గారు నిర్మాణాన్ని గురించిన విశేషాలన్నీ చెప్పారు. ఇప్పుడు ఆరంభ శూరత్వంగా అందరూ ఒక మార్షల్ ఆర్ట్ సినిమా చూడంగానే ఇంటికి వచ్చి 4 రోజులు ఎక్సర్సైజ్ చేస్తారు, వదిలేస్తారు. అంటే మీరు చెప్పినట్టుగా మిద్దె తోటని ఆరంభ శూరత్వంతో మొదలుపెట్టి మొక్కలు తెచ్చి మట్టి తెచ్చి మడులు కట్టి అన్ని చేసిన తర్వాత వాటిని మెయింటైన్ చేయకపోతే అంతకంటే నష్టం అవుతుంది.
1: అట్లా కొందరు అట్లా వదిలేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు.
0: సో మెయింటెనెన్స్ విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా దాన్ని మెయింటైన్ చేయాలంటారు?
1: మన రోజువారీ తప్పనిసరి పనులు ఎట్లా చేస్తున్నామో మిద్దె తోట కూడా మన రోజువారీ పనుల్లో ఒక అర

0: గంటైన ప్రతిరోజు మనం నిధి తోట కేటాయించాలి, కేటాయించగలమా? మనం లేకపోతే ఎవరైనా 4 రోజులు ఎటన్నా ఊరెళ్తే కాస్త నీరు పెట్టేవారు ఉన్నారా? ఇంట్లో 4 ఉన్నారా? ఒకరు ఊరెళ్ళినా ప్రయాణాలు వెళ్ళినా ఒకరు చేస్తారా? ఇవన్నీ చూసుకోవాలి. ఇల్లు సొంతమా చూసుకోవాలి. మనం రోజు ఒక అరగంట అంటే పురుగు మందులకు భయపడితే ఇవన్నీ వస్తాయి సార్. ఆ పురుగు మందుల విశ్వరూపాన్ని కనుక మనం దర్శించగలిగితే మిద్దె తోటకు బడ్జెట్ వస్తుంది, రోజు గంట అరగంట కేటాయిస్తారు, వాళ్ళు ప్రచారం కూడా చేస్తారు,
1: ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టు అయితే ఆనందంగా ఉండే అవకాశం కూడా.
0: ఇక మనం లాభాలు, మిద్దె తోట వల్ల కలిగే లాభాల గురించి అవి పెద్ద సబ్జెక్ట్ సార్, చాలా విషయాలు చెప్పుకోవచ్చు. చేస్తున్న కొద్దీ ఇంకా అనుభవంలోకి వస్తాయి అవన్నీ. మనకు కూరగాయలు పండ్లు భౌతిక పదార్థాలుగా కళ్ళకు కనపడతాయి, కానీ మీరు టెరెస్ గార్డెన్ చేస్తుంటే మనసుకు అర్థమయ్యే లాభాలు ఉంటాయి, అవి మీకు చేస్తుంటేనే తెలుస్తుంటాయి. ఇవాళ ఆధునిక జీవితం చాలా టెన్షన్ల మధ్య ఉంది. ఉదయం పరుగులెత్తి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి చాలా మనుషులు డిస్టర్బ్ అయిపోతారండి. మళ్ళీ తెల్లవారు ఆ యుద్ధరంగంలోకి వెళ్ళాలి. మనల్ని మనం కొంచెం కూడ తీసుకోవాలంటే పొద్దున ఒక అరగంట మిద్దె తోటలోకి వెళితే మీరు అరగంట పనిచేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కిందికి దూతున్నప్పుడు మీకు అర్థం అవుద్ది, కొంచెం ప్రశాంత చిత్తానికి మీరు
1: చేరుకుంటారు.
0: ప్రత్యేకంగా ధ్యానం చేయక్కర్లేదు, ప్రత్యేకంగా వ్యాయామం చేయక్కర్లేదు, రోడ్లు పట్టుకొని పొద్దున్నే పరిగెత్తనక్కర్లేదు. అరగంట సేపు మీరు చక్కగా మిద్దె తోటలో ఏదో ఒక పని చేసుకుంటే మీ శరీరానికి వ్యాయామం దొరుకుతుంది, మీ మనసుకి ప్రశాంతత లభిస్తుంది, మీ కడుపుకి సేంద్రియ కూరగాయలు లభిస్తాయి.
1: చాలా మంది అంటుంటారు రఘుత్తమ్ రెడ్డి గారు, ముఖ్యంగా మొక్కలతో అనుబంధం ఏర్పడితే, వాటితో నిత్యం చూడకపోతే, దాని బాగోగులు చూడకపోతే ఇంట్లో పిల్లలను పెంచినట్టుగా ఒక భావన కలుగుతుంది.
0: మొక్కలు కూడా పిల్లల్లాగే అవుతాయి. ఆ మొక్కకు దండం పెడతాము, నిజంగానే ఆ మొక్క ఆ పండిస్తేనే, ఆ కాయిస్తేనే మనం తింటున్నాము. అమ్మ ఎలాగో మన బాల్యంలో అమ్మ ఎలాగో కడుపులో పెట్టుకొని కానీ పాలిచ్చి పెంచిన అమ్మ ఎలాగో తర్వాత నుంచి మనకు మొక్కల వల్లే మనం బ్రతుకుతున్నాం, అది అర్థం అవుతుంది అన్నమాట. ఈ మొక్కలే కనుక లేకపోతే, ఈ మొక్క ఇవాళ పండిస్తే తిన్నాం, దేని కృతజ్ఞత మనం చూపాలి, నిజంగా దేని చూపాలి? ఆ మొక్క ఏమడుగుతుంది, మనం ఏమన్నా మనం ఇస్తామా దానికి? అంచేత చెట్ల గురించి అటువంటి మానవీయమైన కృతజ్ఞతాభరితమైన పర్స్పెక్టివ్ ఏదో మనిషికి కలుగుతాం.
1: అంటే పట్టణాల్లో వచ్చి ఆధునిక యాంత్రికమైన జీవితంలో ఉన్నప్పటికీ కూడా
0: మళ్ళీ సృజనాత్మకమైన జీవితాన్ని మళ్ళీ ప్రకృతితో కనెక్ట్ అవ్వడాన్ని మిద్దె తోట వల్ల పెట్టుకోవచ్చు.
1: చాలా మంచి విషయం తెలియజేశారు.
0: నమస్తే.
2: నమస్తే. पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब?
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా చేపట్టిన 10 కోట్ల నషాముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించగా, తెలంగాణ రాష్ట స్థాయి కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో ప్రారంభించారు. భారత్ ఆటోమొబైల్ రంగంలో మరో మైలురాయిగా దేశీయ సంస్థ కేటోమోటార్స్ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో తయారీ, హరిత ఇంధనం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో

దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని, బ్యాటరీలు, ఛార్జింగ్, మౌలిక సదుపాయాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించే భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారికి అమెరికా కాన్సల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ పర్యాటకాభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన, రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో రొయ్యలు, చేపపిల్లలు ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమావేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి బీఈడీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ జి దయాకర్ తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 4017 మంది నమోదు చేసుకోగా 3335 మంది హాజరయ్యారు. ప్రవేశ పరీక్షా ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. రాబోయే 3 రోజుల పాటు రాష్టంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

వండర్ఫుల్ ఈవినింగ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్ లిసనర్స్. రైట్, స్టూడియోలో టైం 8:06 ఐదు సెకండ్లైంది ఎగ్జాక్ట్గా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని ఎల్లేష్ని ఇక్కడే ఉన్నాను. 9:30 వరకు మీతో పాటు మ్యూజికల్ జర్నీ చేస్తాను, ఇక్కడే ఉంటాను. మరి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ అందరితో కూడా చక్కగా మాటలు పాటలు షేర్ చేసుకుంటున్నందుకు. రైట్, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రేడియో అథారిటీస్ అఫీషియల్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎప్పట్లాగే. ఎందుకంటే ఈ హాట్ సీట్లో కూర్చొని మీ అందరితో మాట్లాడడం అనేది బ్లెస్సింగ్గా అనుకుంటాను, ఎప్పుడు కూడా బ్లెస్డ్ అనుకుంటాను. ఎందుకంటే మహానుభావులు ఈ సీట్లో కూర్చొని తమ యొక్క ప్రసంగాల్ని, ఇంటర్వ్యూస్ని, అలాగే తమ యొక్క విలువైనటువంటి మాటల్ని, స్ఫూర్తిదాయకమైనటువంటి ఎన్నో విషయాల్ని ఇదే సీట్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, ఫైన్ బరి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ విందాం. 700 ఏళ్ల చరిత్ర తెలంగాణ గురించి మాట్లాడుకుంటూ వింటూ ఉండండి ఎఫ్ఎం రెడ్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ యల్లేష్.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: ప్రపంచంలోనే తెలుగు వారందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు, స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. 700 ఏళ్ల చరిత్ర తెలంగాణ. ఎన్నో పోరాటాలు, బలిదానాలతో ఏర్పడిన తెలంగాణకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ అనే పదం ఎలా వచ్చింది మనం ఈరోజు మన తెలంగాణలో తెలుసుకుందాం. త్రిలింగ దేశం నుంచి తెలంగాణగా అయింది. తెలంగాణ పేరు పుట్టుకపై ఎక్కువగా వినిపించే వాదన త్రిలింగ దేశం. కాళేశ్వరం, శ్రీశైలం, ద్రాక్షారామం అనే మూడు ప్రసిద్ధ శైవ క్షేత్రాల మధ్య విస్తరించినటువంటి ప్రాంతం. ఒకప్పుడు త్రిలింగ దేశం అని పిలిచేవారని చరిత్రకారులు చెబుతుంటారు. కాలక్రమేణా అది త్రిలింగ, తిలింగ, తెలంగాణ, తర్వాత తెలంగాణ పదంగా రూపాంతరం చెందిందని భావిస్తారు. ఫెంటాస్టిక్. మరి తెలంగాణ అనే పదం ఎలా వచ్చింది, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, ఈ స్థలం యొక్క విశేషాలు ఏమిటి అనే విషయాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఈ సాంగ్ మీరు గెస్ చేసినట్లయితే నాకు 0402323484 వాట్సాప్ చేయండి. ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది, అలాగే ఎలా ఎవరు పాడారు గూగుల్ చేయకన్నా చేసినట్లయితే యు ఆర్ బ్రిలియంట్ యువర్ సెల్ఫ్. వింటూనే ఉండండి స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఆత్మీయుడు యల్లేష్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: That's all right, my dear friends. Studio time. ఎందుకంటే 27 సెకండ్లు ఎగ్జాక్ట్ గా మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇంతకుముందు నేను అడిగాను ఒక పాటని మళ్ళీ జన్మిస్తా అనే పాట ఏ సినిమాలో ఉంది అనగానే చాలామంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. బట్ అది ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ. ఆ మూవీలో మనకి బాలాజీ హీరోగా కనిపిస్తారు. చాలా బాగుంటుంది ఆ మూవీ. ఆ పాట పాడింది బాలీవుడ్ సింగర్ కేకే గారు. రైట్, మరి మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం. ముఖ్యంగా కాకతీయుల పాలనలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండడంతో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందినట్లుగా చరిత్రకారులు చెప్తుంటారు. అలానే చారిత్రక అధ్యయనాలు కూడా మనకి ఎన్నో విషయాలను కూడా చెప్తుంటుంది. మరి తెలింగా అనే పదానికి ఆనెమన అనే లేదా ఆనము అనే ప్రదేశాన్ని సూచించే పదం జత కావడం వలన తెలంగాణం అనే రూపం ఏర్పడింది. తర్వాత నిత్య వాడుకలో అది తెలంగాణగా మారింది. తెలంగాణ అనేది ఒక భౌగోళిక ప్రాంతానికి మాత్రమే కాకుండా భాష సాంస్కృతిక గుర్తింపుకు కూడా ప్రతీకగా నిలిచింది ప్రాంతం. సో మెనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. తెలంగాణ అనే పదం ఎలా పుట్టింది అనే విషయం చెప్పడం కోసం చాలా శాసనాలు, చాలా చరిత్రలు కూడా ఇక్కడ మనకి కొన్ని వందల చరిత్రల యొక్క ప్రసిద్ధి పొందినటువంటి ఈ తెలంగాణ అనే వర్డు చాలా కాలం కిందటి నుంచి, అంటే 700 నుంచి 100 సంవత్సరాల యొక్క చరిత్ర ఉంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది ఎలా మనకి తెలంగాణ అనే పదం ఎలా వచ్చింది అనే విషయం గురించి నేను చెప్తాను. ఇప్పుడు మీరు ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత వింటూనండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ చిత్ర పాడిన ఈ పాట. మీరు డెఫినెట్గా వాల్యూమ్ పెంచుతారు, ఎందుకంటే అలాంటి బీటింగ్స్ ఈ పాటలో మనకి వినిపిస్తాయి. ఈ పాటకి మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణి గారు, మరి దీనికి రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. చాలా బాగుంటుంది. శ్రీదేవి అండ్ విక్టరీ వెంకటేష్ యాక్ట్ చేసినటువంటి ఈ మూవీలో ప్రతి బిట్ ప్రతి ఫ్రేమ్ కూడా చాలా కామిక్గా, చాలా సరదాగా, అరే అప్పుడే అయిపోయింది ఆ సినిమా అన్నట్లుగా అనిపిస్తుంది. మీరు వీలైతే టైం ఉన్నప్పుడు చూడొచ్చు ఈ సినిమాని. చాలా బాగుంటుంది. మరి ఆ పాట ఏ మూవీలో ఉంది అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను ప్లే చేసే పాట ఏ మూవీలో ఉంది. రైట్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది తెలంగాణ. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుణ్ణి, యల్లేష్ని.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: మై డియర్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. బయట అయితే వాతావరణం కాస్త వర్షం తగ్గి చాలా హాయిగా చల్లగా ఉంది. ప్లస్ చాలామంది కూడా ఈరోజు వీకెండ్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు. మరి ఏదైనా అవసరం అయ్యేటప్పుడు అయితే మాత్రం చాలామంది బయటకు వస్తుంటారు, రైట్? ఫెంటాస్టిక్. మరి చాలా జాగ్రత్త, ఇంటికి వెళ్ళేటప్పుడు చీకటిగా ఉండేటప్పుడు కొన్ని విద్యుత్ వైర్లు కిందకి తెగిపడి ఉంటాయి, మరి దానివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు కిందనేముందో తెలియకుండా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు, కానీ కిందన తెగిపడి ఉన్నటువంటి

0: వైర్లు వల్ల నీటిలో పవర్ కరెంటు చాలా సప్లై అయ్యే అవకాశం ఉంటుంది. బీ కేర్ఫుల్, పిల్లల్ని బయటికి పంపకండి వర్షాకాలంలో. అలాగే పిల్లలు చాలామంది కూడా ఈ టైంలో స్తంభాలు పట్టుకొని ఆడడం, ఆ స్తంభాల మీద చేతులు పెట్టడం ఇలాంటివి చేస్తుంటారు. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా ప్రమాదాలు జరిగాయి. అలాగే మేడపైన కూడా చాలామంది పిల్లలు ఆడుతుంటారు. ఈ వర్షానికి బాగా నాచు పట్టేసి ఆ పైనటువంటి టెర్రాస్ చాలా ప్రమాదంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆడేటప్పుడు జారిపడి కింద పడే అవకాశం ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ వైర్లు కూడా టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో. అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. బయట మ్యాన్ హోల్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి ఇప్పుడు వాటర్ ఫ్లో వలన. సో ఈ మధ్యన మియాపూర్లో కూడా ప్రమాదం జరిగింది, ఒక పెద్ద ఆయన అందులో నుంచి జారిపడ్డారు. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. అలాగే బయట ట్రాఫిక్ కూడా ఈ ఏరియా నుంచి బయటికి, అంటే ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లెఫ్ట్ రైట్ చూసుకొని వెళ్ళండి. లేదంటే ఎవరి తొందరలో వాళ్ళు ఉంటారు, దానివలన యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది. మన కోసం ఎదురు చూసే మన కుటుంబ సభ్యుల్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్, హెల్మెట్ పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే రైట్. మరి తెలంగాణ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ తెలంగాణ అనే పదానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. మరి హైదరాబాద్ సమీపంలో తెల్లాపూర్లో లభించినటువంటి 15వ శతాబ్దానికి చెందినటువంటి శాసనంలో తెలంగాణపురం అనే పదం కనిపించింది. ఇది తెలంగాణ పేరుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఆధారాల్లో ఒకటి. అయితే చరిత్ర పరిశోధకులు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ప్రకారం అంతకంటే ముందే, అంటే 14వ శతాబ్దంలోనే శ్రీరంగంలో లభించినటువంటి ఒక తామ్రపత్రంలో తెలంగాణ అనే పదం అనేది ప్రస్తావనకు వచ్చిందంట. దీనివల్లనే తెలంగాణ అనే పేరు మధ్యయుగాల కంటే ముందే వాడుకలో ఉన్నట్లుగా మనకి చెప్తుందన్నమాట. ఇది కేవలం పేరు కాకుండా ఆ కాలంలో ఆ ప్రాంతానికి ఉన్నటువంటి రాజకీయ భౌగోళిక ప్రాధాన్యతను కూడా చాలా చాలా తెలియజేస్తున్నాయి ఈ శాసనాలు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి తర్వాత గోదావరి నదికి ఉన్నటువంటి సంబంధం గురించి మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత మనం తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఇంతకుముందు ప్లే చేసినటువంటి పాట క్షణ క్షణం అని ఒక అమ్మాయి చెప్పేశారు, ఫెంటాస్టిక్ ఆంపియర్ శ్రీవాణి. ఫైన్. మరి ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తాను, రెండు సూపర్ హిట్ సాంగ్స్. మరి దానికన్నా ముందు కమర్షియల్ బ్రేక్.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్. అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: ఎస్, డోంట్ మిస్ ఇట్.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
0: ఇప్పుడు ప్లే చేయబోయే సాంగ్, తర్వాత నెక్స్ట్ ఇంకొక పాట. ఈ రెండు పాటలు కూడా ఏ సినిమాలోనివి అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేయగలరు. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ, మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లే షా. వావ్, చుక్కల్ల తలుపుల, ఇది ఏ సినిమాలో ఉంది? నెక్స్ట్ వచ్చే పాట ఏ సినిమాలో ఉంది? నాకు వాట్సాప్ చేయండి 0402323482. వాల్యూమ్ పెంచండి బాస్, చాలా బాగుంటుంది ఈ పాట.

ఎవర్ రెండు సూపర్ హిట్ సాంగ్స్ వెంట వెంటనే విన్నారు. మరి ఆ రెండు సాంగ్స్ ఏ మూవీలో ఉంది అని చెప్పగానే, అదే అడగగానే ఇద్దరు ఫ్రెండ్స్ మనకి, అంటే మన లిసనర్స్ ఇద్దరు కూడా వాట్సాప్ చేశారు. అందులో మొదటి వ్యక్తి వెంకటేష్ బండారి, ఆయన చెప్పారు ఎస్ ఫస్ట్ సాంగ్ వచ్చేసి గరానా బుల్లోడు, రెండోది బంగారు బుల్లోడు అని రెండు సూపర్ హిట్ సాంగ్స్ అని చెప్పారు. ఫైన్, థ్యాంక్స్ థ్యాంక్స్ వెంకటేష్, పర్ఫెక్ట్గా చెప్పారు. తర్వాత శ్రీవాణి, ఆమె కూడా చెప్పారు రెండు కూడా ఒకటి ఘరానా బుల్లోడు, రెండు బంగారు బుల్లోడు అని. నిజంగా నిజంగా ఈ సినిమాలు అనౌన్స్ చేసేటప్పుడు నాకు కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చింది, ఘరానా బుల్లోడు ఎవరు, బంగారు బుల్లోడు ఎవరు అని. తర్వాత ఫిక్స్ అయిపోయాను, ఘరానా బుల్లోడు వచ్చేసి మన అక్కినేని నాగార్జున గారు, అండ్ బంగారు బుల్లోడు ఆల్వేజ్ మన బాలయ్య బాబు. ఫ్యాంటాస్టిక్, వెరీ నైస్. వింటూనే ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ ఫ్రెండ్ ఎల్ ఏషియా. స్టూడియోలో టైం 8:51 అయింది ఎగ్జాక్ట్గా. మరి ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా వారు కారు డ్రైవ్ చేసుకుంటూ, లేదా వాళ్ళు కుకింగ్ చేసుకుంటూ, అది ఆ హస్బెండ్ అయినా అవ్వచ్చు లేకపోతే వైఫ్ అయినా అవ్వచ్చు, ఎవరైనా కుకింగ్ చేయొచ్చు కదా. మరి కుకింగ్ చేసుకుంటూ నా షో వింటారు చాలామంది. కొంతమంది అయితే భోజనం చేస్తూ, మరికొంతమంది అయితే భోజనం ప్రిపేర్ చేసుకుంటూ, మరికొంతమంది నాలాంటి ఫ్రెండ్స్ చక్కగా కూర్చొని రకరకాల డిస్కషన్స్ చేసుకుంటూ కూడా షోస్ వింటూ ఉంటారు. ఫైన్. మరి మీ అందరి కోసం కూడా మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలు అన్నీ కూడా తీసుకొని వచ్చాడు కదా మీ స్నేహితుడు ఎల్లేష్. మనం

మాట్లాడుకుంటున్నాం తెలంగాణ యొక్క గొప్పతనం గురించి. మరి గోదావరితో తెలంగాణకి ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, మరి ప్రముఖ చరిత్ర పరిశోధకులు మరో భిన్నమైనటువంటి వారి యొక్క ఒపీనియన్ని చెప్పారు. ప్రాచీన కాలంలో మన గోదావరి నదిని తెలివాహ అని పిలిచేవారు. ఆ నదీ జలాలతో సస్యశ్యామలంగా మారినటువంటి భూమిని మాగాణం అని చెప్తూ ఉంటారు. మరి తెలివాహలోని తెలిమాగాణం అనే పదాలు కలిసి తెలిమాగాణం, తర్వాత తెలంగాణంగా మారి చివరికి తెలంగాణగా రూపాంతరం చెందిందనే వాదన కూడా చరిత్రలో ఉంది. మరి ఈ సిద్ధాంతం ప్రకారం తెలంగాణ అనే పేరు ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు మరి నదీ నాగరికతతో కూడా ముడిపడి ఉందని మనకి చాలా చరిత్రకారులు వారి యొక్క అధ్యయనాల్లో, వారి యొక్క శాసనాల్లో, వారి యొక్క పరిశోధనల్లోని ఇవన్నీ విషయాలు కూడా బయటకు వచ్చాయి. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి పురాణాలు, సాహిత్యం, అలాగే ఇక్కడ దొరికినటువంటి నాణేల్లో కూడా తెలంగాణ ఆనవాలు అనేది ఉన్నది. ఆ విషయం గురించి నేను చెప్తాను ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత. ఇప్పుడైతే వచ్చే పాట ఏ సినిమాలో ఉంది మీరు పెర్ఫెక్ట్గా చెప్తే మాత్రం యు ఆర్ అబ్సల్యూట్లీ బ్రిలియంట్. ఎందుకంటే ఈ పాట కొంతమందికి మాత్రమే తెలుసు, మరి బాగా మ్యూజిక్ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది ఈ పాట. అలాంటి పాటను నేను ప్లే చేస్తున్నాను. మరి పాట పాడింది ఉన్ని కృష్ణన్ అండ్ శ్రేయా ఘోషల్. నేను పర్టికులర్గా వినండి ఈ సినిమా పేరుతో పాటు ఇందులో యాక్ట్ చేసినటువంటి హీరో హీరోయిన్ పేరు కూడా చెప్పాలి. మరి 040 ప్రిఫిక్స్ చేసి 2323482 వాట్సాప్ చేయండి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 040 మీ మొబైల్ తీసుకొని 040-2323-4822 మీరు వాట్సాప్ చేయొచ్చు. ఆ నెంబర్ని మీరు ఎఫ్ఎం రెయిన్బోగా మీరు సేవ్ చేసి పెట్టుకోండి మీ వాట్సాప్లో. మీరు ఎప్పుడైనా మా షోస్ వింటూ మీరు మాకు మెసేజెస్ పంపించవచ్చు. గెస్ట్ చేయండి, సో స్వీట్ అండ్ మెలోడీ సూదింగ్ సాంగ్ ఇది. డెఫినెట్గా వాల్యూమ్ రైజ్ చేస్తారు ఈ పాట వినేటప్పుడు. ఏ సినిమా అండ్ ఇందులో హీరో అండ్ హీరోయిన్ ఎవరు, వాళ్ళిద్దరి పేర్లు కూడా నాకు కావాలి. వాట్సాప్ చేయండి, వాల్యూమ్ పెంచండి, వింటూనే ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యువర్ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్.

వారే వాటి సూపర్ సూదింగ్ సాంగ్ అంటే నిజంగా ఎక్సలెంట్ సాంగ్. ప్రతిదినం నీ దర్శనం దొరుకునా దొరుకునా, సూపర్. రైట్, మరి అది మూవీ పేరు చెప్పండి అనగానే మనకు ఒకరు 100కి 100 మార్కులుగా చెప్పేశారు శ్రీవాణి గారు. మూవీ వచ్చేసి అనుమానాస్పదం, హీరోయిన్ హంసనందిని అండ్ హీరో ఆర్యన్ రాజేష్. ఇంకొక అబ్బాయి మనకు మెసేజ్ పంపించారు, వెంకటేష్ భండారి. ఆయన ఆర్యన్ రాజేష్ హీరో అండ్ ఇళయరాజా మ్యూజిక్ అని చెప్పారు. రైట్, మరి హీరోయిన్ పేరు అండ్ మూవీ టైటిల్ చెప్పలేదు కాబట్టి ఆయనకి కూడా పాస్ మార్క్ వేద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఫన్నీగా పర్ఫెక్ట్. 100కి 100 మార్కులు వేద్దాం అనగానే ఆ అమ్మాయి అంటుంది, నాకు స్కూల్లో రాలేదు ఆ మార్కులు అని చెప్తున్నాను. అంటే మరి మీరు నాలాగే సినిమాల మీద ఫోకస్ ఎక్కువ చేశారు, అందువలనే మీకు ఇందులోనే మార్కులు వచ్చాయి. మరి పురాణాలు, సాహిత్యం, మరి తెలంగాణ యొక్క అనువాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ అనే పదానికి సంబంధించి సూచనలో పురాణాలు ప్రాచీన సాహిత్యంలో నాణేల్లో కూడా కనిపించాయంట. స్కంద పురాణంలో త్రిలింగ దేశం ప్రస్తావన ఉండగా కొన్ని ప్రాచీన గ్రంథాల్లో తిలింగ, తెలుగు వంటి పదాలు కనిపిస్తాయి. మధ్యయుగ ముస్లిం నిపుణులు ఈ ప్రాంతాన్ని తిలింగ్గా పేర్కొన్నారు. అలాగే కొన్ని నాణేలపైన తెలంగాణ అనే పదం కూడా ముద్రించినట్లుగా పరిశోధనలు చెబుతున్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణ అనే పేరు శతాబ్దాలుగా ప్రజల జీవనంలో, సంస్కృతిలో, చరిత్రలో భాగమైపోయిందండి. సూపర్ కదా, చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు. నేను కూడా దీని గురించి పరిశోధన చేసినప్పుడు ఇంత హిస్టరీ ఉందని చాలా వండరింగ్ ఫీల్ అయ్యాను. ఫ్యాంటాస్టిక్ కదా. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని ఎల్లేష్ని 9 గంటలకి రిమ్జిమ్ హైదరాబాద్లో మరిన్ని విశేషాలు, బద్ధకాన్ని ఎలా వదిలించాలనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: Hyderabad's heartbeat,
2: Secunderabad's vibe.
1: FM Rainbow brings it alive.
3: That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
2: Music, culture, sports and surprises. All packed in one vibrant show.
3: So, whether you are chilling at Tank Bund or shopping at Charminar,
2: stay tuned,
3: stay bright.
2: Vibrant Hyderabad
3: on FM Rainbow 101.9.
1: Hyderabad's heartbeat.
4: Right, my dear friends, మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్.

నైట్ మరి బయట వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇప్పటికే మీరందరూ కూడా చక్కగా డిన్నర్ కూడా పూర్తి చేసి ఉంటారు. మళ్ళీ రేపు స్కూల్కి పిల్లలు ముందుగానే బ్యాగ్స్ అద్దుకోండి, అందులో పెన్సిళ్ళు పెన్నులు అన్నీ షార్ప్ చేసి ఉన్నాయా లేదా చూసుకోండి. ఆ తర్వాత పెద్దలు కూడా మీరు రేపు మార్నింగే పరుగు పరుగున షూ అనేది పాలిష్ పెట్టుకొని అప్పటికప్పుడే బట్టలు వెతుక్కునే కన్నా ఇప్పుడే నైటే మీరు తీసుకొని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది కదా. గాబరా పడకన్నా భార్య మన పైన కేకలు వేసి ఎన్నిసార్లు చెప్పాలి ఆ షూ అదే సాక్షులు ఎక్కడ పెట్టావా అని అరిచే కన్నా ముందుగానే మీరు తీసి ఇప్పుడు పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే ఈ బెల్ట్ ఎక్కడ పడేసావు అంటూ వెతుక్కొని ఇంకేదో పెట్టుకొని ఆఫీస్కి వెళ్ళే కన్నా చక్కగా నీట్గా గ్రూమ్గా తయారై నీట్కి వెళ్ళినట్లయితే డెఫినెట్గా ఇంప్రెషన్ అనేది మన మీద పడుతుంది. వర్క్తో పాటు మనం హైజానిక్ ప్రాక్టీసెస్ కూడా చేయాలి. దానివల్ల చాలా చాలా ఇంప్రెషన్ అనేది మన బాస్ దగ్గర నుంచి మనకి వస్తుందన్నమాట. రైట్, మరి ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగా చాలామందికి కూడా అంటే ఏదో సాకులు చెప్తూ ఉంటారు, ఏదైనా చేయమంటే దానికి బద్ధకం రీజన్, ఏదైనా చెప్పితే అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా దానికి కారణం అని చెప్పొచ్చు. ఏదైనా చేయమంటే రేపు చేస్తాలే, ఈరోజు నాకు చిన్న పని ఉంది, నాకు నిద్ర వస్తుంది, నేను ఫోన్ చూసుకోవాలంటూ బద్ధకంగా మాట్లాడుతుంటారు. చాలామంది ఏదో రకమైనటువంటి సాకులు చెప్తూ ఉంటారు. నిజానికి ఆ సాకులే బద్ధకానికి అసలు కారణం. మరి అలాంటి సాకులు, అలాంటి ప్రాబ్లమ్స్, బద్ధకాన్ని మన అందరిలో కూడా ఉన్నాయి, నాలో కూడా ఉన్నాయి. మరి అవన్నీ కూడా వాటి నుంచి గెట్ రిడ్ ఆఫ్ ఇట్ అంటే అక్కడ నుంచి బయటపడాలంటే మనం ఎలా ఉండాలి అనే విషయం గురించి చాలామంది రీసెర్చర్స్ చాలా విషయాలు మనకి చెబుతుంటారు. బుక్స్లో కానీ అండ్ డిజిటల్ మీడియాలో కానీ లేదా టీవీలో కానీ పత్రికల్లో కానీ మన రేడియోలో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంటారు. కానీ వినేసి ఊరుకుంటాం కానీ పాటించాం. ఎవరైతే పాటిస్తారో వాళ్ళే డెఫినెట్గా మంచి పొజిషన్లో ఉంటారు. సో ఇలా అనుకుంటూ కూర్చుంటే మనకి ఏమీ అవ్వదు. ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకోవాలి మన లైఫ్లో, ఇది చెయ్యాలి, వర్కౌట్ చేయాలి, నేను హెల్తీగా ఉండాలి, ఫిట్గా ఉండాలి. నేను ఫిట్గా ఉన్నట్లయితే నేను వర్క్ ప్రొడక్టివిటీగా ఉంటుంది, ఆఫీసులో కూడా చాలా చక్కగా పనిచేస్తాను, ఇంట్లో కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటాను, పిల్లలకి కూడా హెల్ప్ చేయగలను, ఎక్కడికైనా చక్కగా వెళ్ళగలను, రాగలనని ఒక లక్ష్యం పెట్టుకున్నట్లయితేనే మనం మార్నింగ్ లేచి వాకింగ్ చేస్తాం లేదా జిమ్ చేస్తాం. ఏ లక్ష్యం లేదనుకోండి, 10 గంటలకి వస్తుంది కదా కారు, అప్పుడు చూసుకోవచ్చులే, అంతవరకు ముసుగుదని పడుకుంటా అంటూ మనం కూర్చున్నట్లయితే మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. రైట్, సో మొదట సులభంగానే ఉండేటట్టుగా మనం అడుగు వేశారనుకోండి, తర్వాత అంటే కష్టమే ఉంటుంది ప్రతి పని కూడా. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళాలన్నా జిమ్ చేయాలన్నా కానీ మొదట స్లోగా స్టార్ట్ చేసినట్లయితే ఆ అడుగులు మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి, మీ మనసులో స్టార్ట్ అయింది. సో ఇది ఒకటి అన్నమాట, మొదట పాజిటివ్గా మనం అనుకోవాలి ఏదైనా పని చేయాలని, అప్పుడు మనం ముందుకెళ్తాం. సో అందరికీ అన్నీ సాధ్యం కాకపోవచ్చు కానీ ట్రై చేయడంలో మాత్రం తప్పు లేదు. ఏదైనా చిన్న చిన్న టాస్క్లు స్టార్ట్ చేసినట్లయితే అందులో మీరు సక్సెస్ అయ్యారనుకోండి, ఒక చిన్న గేమ్ అయినా అవ్వచ్చు, అందులో గెలిచారనుకోండి, ఏదైనా పని అయినా అవ్వచ్చు చేశారనుకోండి, ఒక్కసారి గుండెల మీద చేసుకొని చూడండి, మీ ఆత్మవిశ్వాసం ఎంత బాగా డెవలప్ అవుతుందో షూర్ కదా. రైట్, ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుంది. ఇప్పుడైతే ఒక స్వీట్ సాంగ్ మీకు ప్లే చేస్తాను. మరి ఈ పాట ఏ మూవీలో ఉంది నాకు చెప్పాలి, మరి అందులో యాక్ట్ చేసినటువంటి హీరో హీరోయిన్ పేర్లు కూడా చెప్పాలి. రైట్, ఇది కూడా చాలా స్వీట్ అండ్ పాపులర్ అండ్ సూపర్ డూపర్ హిట్ సాంగ్. మరి ఈ పాట చాలామంది వాళ్ళ ప్లేలిస్ట్లో ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఇది 90s వచ్చినటువంటి మూవీ కానీ ఇప్పటికీ కూడా చాలామంది వింటూనే ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు ప్లే చేసినటువంటి ప్రతిదినం అనే పాటకి, ప్రతిదినం నీ దర్శనం అనే పాటకి ఈ పాటకి దగ్గర ఒక సంబంధం ఉంది. ఆ విషయాన్ని కూడా మీరు నాకు 0402323482 వాట్సాప్ చేయొచ్చు. గెస్ చేశారా యాక్ట్ చేసింది ఎవరు? అమ్మాయి ఎవరు? చాలామందికి ఇష్టమైనటువంటి పాట ఇది. ఎస్ ఫ్రెండ్స్, మీరు వింటున్నారు రిమ్ జిమ్ హైదరాబాద్ విత్ మీ యువర్ ఫ్రెండ్ యలేష్.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: స్టూడియోలో టైం 9:11 అయింది ఎగ్జాక్ట్ గా. ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు. ఇంతకుముందు నేను అడిగాను ఒక పాటని, అదే మూవీలో ఉంది అనే విషయం ఇంతకుముందు క్లూ కూడా ఇచ్చాను. ప్రతిదినం నీ దర్శనం అనే పాటకి మాట ఈ పాటకి దగ్గర సంబంధం ఉందని, ఒక్కటే ఆశ అనే పాటకి. మరి ఇక్కడ ఒకరు మనకి మెసేజ్ పంపించారు, ఆమె పేరు శ్రీవల్లి. రైట్, ఆమె ఏం చెప్తున్నారంటే ఏప్రిల్

మొదటి విడుదల అని ఫెంటాస్టిక్ కరెక్ట్గా చెప్పారు. ఇందులో యాక్ట్ చేసింది అయితే శోభన అండ్ రాజేంద్ర ప్రసాద్, అది కూడా కరెక్ట్గా చెప్పారు. కాకపోతే ఇక్కడ ఎలా చెప్పారంటే, అయితే రాజేంద్ర ప్రసాద్ శోభన అయి ఉంటారో లేదంటే రాజేంద్ర ప్రసాద్ కిన్నెర అయి ఉంటారని రాశారు. మరి ఇలా రాస్తే ప్రశ్నపత్రంలో మీకు తప్పే కొడతారు, మీకు మార్క్స్ అయితే ఇవ్వరు, ఏదో పర్ఫెక్ట్గానే చెప్పాలి. రైట్ మరి, మరి ఆ మూవీ పర్ఫెక్ట్గా ఏప్రిల్ 1 విడుదల, అందులో శోభన అండ్ రాజేంద్ర ప్రసాద్ యాక్ట్ చేశారు. మరి ఇంత ముందున పాటకి ఈ పాటకి దగ్గర సంబంధం ఏంటంటే, రెండింటికి కూడా డైరెక్టర్ వంశీ గారు డైరెక్టర్. సో సూపర్ కదా. మరి వంశీ గారు సినిమాలు చాలా చాలా బాగుంటాయి అన్నీ కూడా. మరి గోదావరి తీరం, పడవ అన్నీ కూడా చాలా అందంగా చూపిస్తారు. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. మనం నిజంగా ఆ గోదావరి తీరానికి వెళ్ళినట్టే నట్టుగా ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఆయన మూవీ చూసేటప్పుడు. అంత బాగుంటాయి మాటలు పాటలు. చాలా అద్భుతమైనటువంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీలో మనకున్నటువంటి ఒక డైరెక్టర్స్లో ఆయన ఒక మంచి డైరెక్టర్, ఫెంటాస్టిక్. నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టం. ఫైన్ మరి, ఇప్పుడైతే మనం మాట్లాడుకుంటున్నాం బద్ధకాన్ని వదిలించుకోవడం ఎలా దేవుడా అంటే, తొలి అడుగులోనే ఎవరు కూడా నిపుణులు అవ్వలేరండి, ఎక్స్పర్ట్ అవ్వలేరు ఎవరు కూడా. ఫస్ట్ డేలోనే జిమ్కి వెళ్ళగానే వాడు సిక్స్ ప్యాక్ రాదు, ఫస్ట్ డేలోనే ఆఫీస్కి వెళ్ళగానే ఆయన బాస్ అయిపోలేరు. సో పని చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది, దానికి తోడు అవసరమైనటువంటి ఆ స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇంప్రూవైజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మనం ముందుకు వెళ్తాం, అలాగే ఈ బద్ధకాన్ని కూడా చక్కగా వదిలించుకుంటాం. మరి టైం కాదు, మన నిర్ణయమే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. చాలామంది ఏమంటారంటే, టైం రావాలరా నాకు ప్రమోషన్ రావాలంటే, ఏదైనా టైం రావాలరా డబ్బులు సంపాదించాలంటే, ఆఖరికి జిమ్ కూడా అంటే బాడీ కూడా పెంచడానికి టైం రావాలరా, జిమ్ వెళ్ళి సార్ బాడీ పెంచడానికి, బాడీ పెంచడానికి టైం ఎందుకు రావాలనేది నాకైతే తెలియదు. సో మనం నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అదే మన యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పటికైనా ఒక లక్ష్యంతో ముందు అడుగు వేస్తే అది ఏదైనా అవ్వచ్చు, మీరు చేసే పనిలో ప్రమోషన్ అవ్వచ్చు, లేదా మీరు ఏదైనా లెర్నింగ్ ఆర్ట్స్ ఏదైనా నేర్చుకున్న వాటిలో పాపులారిటీ సంపాదించాలనుకున్నా కూడా మన మనసులోనే ఒకటి స్టార్ట్ అవ్వాలి చెయ్యాలని. మరి ఈరోజు ముందడుగు వేసినట్లయితే రేపు విజయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. అంతేగాని ఏదైనా ఎవడు చేస్తాడ్రా బాబు ఈ పని అని మనం ఆసక్తి లేకుండా కూర్చున్నట్లయితే ఏ విషయం కూడా మన దగ్గరికి రాదు. మనమే వెళ్ళాలి, శోధించాలి, సాధించాలి, రైట్? మరి అలా చేసినప్పుడే మనం ఉంటాయి. అలాగే చాలామంది ఏమంటారంటే, పనులు ఉన్నాయని ఏదో ఒకటి సాకు చెప్తారు, ఎందుకు చేయలేదు ఈ వర్క్ అంటే నాకు ఒంట్లో బాగాలేదు సార్, 4 రోజుల నుంచి మా పని మనిషి రాలేదు సార్ అని ఏదో ఒక అబద్ధాలు చెప్తుంటారు. కానీ మనం చేయాలనుకుంటే అన్ని పనులు కూడా చక్కగా టైం టు టైం చేయొచ్చు. అలా చేసి మహానుభావులైనటువంటి మన సొసైటీలో చాలామంది మన చుట్టూరు ఉంటారు, వాళ్ళు అన్ని పనులు కూడా చాలా చక్కగా చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు, రైట్? మరి ఇలా చేసినట్లయితే మనం భవిష్యత్తులో చాలా సాధించవచ్చు. చాలామంది కంఫర్ట్గా ఉందనుకొని ఉండిపోతారు ఒక దగ్గరే. కంఫర్ట్ అని కాకుండా మనం కష్టమైన వాటినే టాస్క్లు తీసుకొని ముందుకు చేసినట్లయితే మన బాస్ దృష్టిలో, మన మాస్టర్ గారి దృష్టిలో పడతాం, అలాగే మన పేరెంట్స్ దృష్టిలో కూడా, రైట్ వీడు బాగా చక్కగా చదువుతున్నాడు, చక్కగా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు, ఇంటికి కూడా సహాయం చేస్తున్నాడు అని పేరెంట్స్ కూడా ఐడెంటిఫై చేస్తారు. మన సొసైటీలో మెట్టు ముందుకు ఎక్కే అవకాశం ఉంటుంది. ఫెంటాస్టిక్. ఇవన్నీ చెప్తున్నావు కదా ఎల్లేష్, మరి నువ్వు ఇలాంటివన్నీ చేయగలుగుతున్నావా అని మీ మనసులో క్వశ్చన్ రావచ్చు. ఫైన్, నేను కూడా ట్రై చేయడానికి అంటే ట్రై చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు విజయం సాధించాం, కొన్నిసార్లు సాధించలేకపోయినప్పటికీ కూడా నేను ప్రయత్నం చేస్తుంటాను. ఇన్ ప్రోగ్రెస్ అన్నమాట, ప్రోగ్రెస్ అవుతూనే ఉంటాను అన్నమాట. మనం రెగ్యులర్గా లైఫ్ అంతా కూడా ప్రోగ్రెస్ అవుతూనే ఉండాలి, అప్పుడే లైఫ్లో మనం అన్నీ సాధించగలం, రైట్? చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాము ఈరోజు. మరి 2 ఆగస్ట్ 2026, మరి స్టూడియోలో టైం 9:15:56 అయింది. మరి ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఈ రేడియో ఛానల్ వింటున్నారు, ఎందుకంటే ఇందులో వచ్చే మాటలు పాటలు మన తమ్ముడో, మన అన్నయ్యో, మన బాబాయో, మన మామయ్యో, లేకపోతే మన ఇంట్లో కుటుంబ సభ్యుడే మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందని చాలామంది మెసేజెస్ కూడా పంపిస్తూ ఉంటారు. సో దట్ ఈస్ రియల్లీ క్రేజీ, క్రేజీ థింగ్, రైట్? మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా టాటా బాయ్ బాయ్ సీ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. నెక్స్ట్ ఆర్జే నైరంగ్ మీకోసం రెడీగా ఉన్నారు. నేనైతే కొన్ని సాంగ్స్ క్యూఅప్ చేశాను. మరి ఫస్ట్ పాట అయితే మనందరికీ చాలా ఇష్టమైనటువంటి పాట, జానకమ్మ గారు గాన కోకిలమ్మ, మన సౌత్ ఇండియన్ నైటాంగిల్ పాడినటువంటి ఒక పాట ఉంది. ఆ తర్వాత కార్తీక్ శ్రేయా ఘోషల్, ఆ తర్వాత ఇళయరాజా గారు సాధనా సర్గం పాడినటువంటి ఒక స్వీట్ మెలోడీ ఉంది. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్ గారు పాడింది, తర్వాత

రాకుల్, జీవి, ప్రకాష్, టిప్పు పాడిన సాంగ్స్ వరుసగా 5 క్యూఅప్ చేశాను. డెఫినెట్గా మీరైతే ఫుల్ వాల్యూమ్ పెట్టి వింటారని అనుకుంటున్నాను. కార్ డ్రైవ్ చేసే వాళ్ళు అయితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అవుతారు.